వరమున నాగ కంకణము తోడా మైంది చుట్టిన కంకణము తోడా కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాధరంబు తోడ తటకే మమయ

0: சச்சிதானந்தமூர்த்தி புட்டபத்தி சத்யசக்ரவர்த்தி.
1: That God, looking at that quality who came to protect Prahlada at that time, that God, looking at what quality who came to relieve the people in the Kali Yuga, that God, looking at what quality who came to protect Kuchela and give him all the wealth and happiness that he desired, that God, looking at the same quality, has come as Satchidananda, as Chakravarti of Puttaparthi, to protect the people in this age from all troubles.
2: பிரேமஸ்வரூபுலாரா, பிரசாந்தி நிலையம் యొక్క కార్యక్రమము 5 దినముల నుండి కూడాను నిర్విరామంగా కొనసాగుతూ వచ్చింది.
1: The programs in Prashanthi Nilayam for the past 5 days have been going on without any respite or rest.
2: కాని ఈ 5 దినములు కూడాను 5 క్షణముల వలె గడిచిపోయింది.
1: But these 5 days have gone on like 5 seconds.
2: కాల గమనము తెలియకనే పోతున్నది.
1: The passage of time is taking place without our knowing it.
2: కారణం ఏమి?
1: What is the reason?
2: కాలాతీతుడైనటువంటి యొక్క దైవము యొక్క చింతలయందు, దైవము యొక్క గాథలయందు, దైవము యొక్క కార్యక్రమము యందు మానవుని మనస్సు లీనమవుట చేత ఈ కాలము మనకు గమనమునకే కాకుండా ఉంటుంది.
1: Because man's mind has got merged in the thought of God, in the programs of God, and in the work of God, God who is beyond time, we are not able to recognize that time has been passed.
2: Samudramuto koodinatuvanti yokka nadulu ye vidhamuga samudram yokka swaroopanni chendutunnavo ade vidhamugani daiva chintanato koodinatuvanti manava manasu daivaakaramane pondutuntadi.
1: Just as the rivers which merge into the ocean take the form and the taste of the ocean, so also human beings that merge into God take the form and the attitude of God.
2: ఈ ప్రపంచమంతా ఇప్పుడును భగవంతుని యొక్క విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపం.
1: This entire universe is the broad form of the individual form of God.
2: ప్రతి వ్యక్తి యందు కూడాను దైవత్వం అన్నటువంటిది అగోచరమై అప్రమాణమై గోచరిస్తూ ఉంటుంటారు.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ డివినిటీ టేక్స్ ఎ ఫామ్ విచ్ ఇస్ అన్సీన్, విచ్ ఇస్ అన్మెజరబుల్.
2: మానవుని యందు గోప్యమై ఉండేటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా మనము వ్యక్తము గావించుకొని తద్వారా సాధాత్మ భావన పొందటమే ఈ సాధన యొక్క మూల కారణం.
1: ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాధన ఈస్ టు బి ఏబుల్ టు సీ ది డివినిటీ దట్ ఈస్ అన్సీన్ అండ్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: గుప్తముగా గూఢముగా ఉండేటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తము గావించుకునేటువంటి ప్రయత్నమునందు మనం ఏనాడు మన కాలమును, కాయమును, కర్మను కూడాను అంకితం గావించుకుందమో ఆనాడే వ్యక్తిత్వం సార్థకమవుతుంది.
1: దట్ డే వెన్ వీ స్పెండ్ అవర్ టైమ్, వెన్ వీ స్పెండ్ అవర్ ఎనర్జీ అండ్ వర్క్ ఇన్ ట్రైయింగ్ టు మేనిఫెస్ట్ అవర్ సెల్ఫ్ ది అన్మానిఫెస్టెడ్ అండ్ లేటెంట్ డివినిటీ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అస్.
2: నిజముగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను అనుభవించటకు సాధ్యమవుతుంది.
1: Truly, the divinity that is present in man can be experienced by every individual.
2: కాని ఈనాడు మానవుడు దీనికి విరుద్ధమైనటువంటి మార్గమును అవలంబిస్తూ వస్తున్నాడు.
1: But man today is taking paths which are contrary to this path.
2: అమెరికాలో ఏమి జరుగుతున్నదో తెలుసుకొనటకై ప్రయత్నిస్తున్నాడు.
1: Man is attempting to find out what is happening in America.
2: ఇంగ్లాండ్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోగలుగుతున్నాడు.
1: He is able to find what is happening in England.
2: భూగోళం అంటే ఏమిటి, ఖగోళం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాడు.
1: He is also able to understand the meaning of the earth and the meaning of the universe.
2: లేక తెలియకపోయినప్పుడు తెలుసుకొనటకై ప్రయత్నిస్తున్నాడు.
1: When he does not know, he makes an attempt to know.
2: కాని తానెవరో తన తత్వమేమిటో తన స్వరూపమేమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నట్టుకై ప్రయత్నించలేకపోతున్నాడు.
1: But he is unable to find out who he is and what form he has, and he does not even make an attempt to find who he is.
2: దీనికంతయకుడను విద్యా విధానమే దీనికి మూల కారణం.
1: The main reason for all this is the present situation in the world.
2: ఈనాటి విద్యా విధానమునందు నైతిక ధార్మిక ఆధ్యాత్మిక భావములు ఏమాత్రము కూడా లేకపోవట చేత లౌకిక ధార్మికమనేటువంటి యొక్క తత్వములో వాడు మునిగి తన మానవత్వం ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించలేకపోతున్నాడు.
1: బికాస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ప్రివైల్స్ టుడే దేర్ ఇస్ నో కంటెంట్ వాట్సోఎవర్ డీలింగ్ విత్ ఐదర్ ది ఎథికల్ ఆస్పెక్ట్ ఆర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్. He is fully steeped by that education system in handling worldly matters and material things.
2: అన్ని రకములైనటువంటి యొక్క భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He is making an attempt to recognize all the facets of the material world.
2: మ్యాథమెటిక్స్ ను మరువక పఠించు, గణిత శాస్త్రము వంక కనగబోడు.
1: He would with great care study mathematics. But he would not attempt to understand arithmetic, which is elementary in our lives.
2: America yanammu nareya juchunu gaani saasika margammu kaanaraadu.
1: He would find the path to go to America. He would not know the path to go to Kashi.
2: Algebra yanta areya juchunu gaani inti vaishalyammu erugabodu.
1: He would study with great care the contents of algebra, but he would not be able to estimate the area of his own house.
2: Anudinammunu drillu acharinchunu gaani padmasanamuniye baadapadu.
1: Every day he would be exercising drill, but he will be unable to sit in padmasana.
2: Vruksha shastramerungu samruddhi gaanu.
1: He would know botany to a very large extent.
2: తులసి ఉపయోగమేరుగడు మానవుడు.
1: మ్యాన్ విల్ నాట్ నో ది యూజ్ ఆఫ్ తులసి.
2: ఈనాటి చదువులు ఈ విధమైనటువంటి యొక్క అస్తవ్యస్తములో విరిగిపోతున్నాయి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ గెటింగ్ మిక్స్డ్ అప్ విత్ సచ్ మిక్స్చర్ అండ్ కన్ఫ్యూజన్.
2: కనుక మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ఆత్మవిద్యను అభ్యసించడం అత్యవసరం.
1: For us to recognize the divinity in us, it is necessary for us to have spiritual education.
2: ఈ ఆత్మ విద్య అనగా ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు కాదు.
1: This education of the ఆత్మ or spiritual
2: education, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ కాదు.
1: It is not a very special and distinctive effort.
2: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం.
1: In the Bhagavad-gita, it has been said that I am the seed for all that sprouts around you.
2: ఈ కనిపించేటువంటి భౌతిక ప్రపంచములకంతయి కూడాను నేనే బీజమై ఉంటున్నాను అన్నాడు.
1: He said that he is the seed, the origin for all this material universe.
2: ఈ విశ్వమునకంతా కూడాను భగవంతుడే విత్తనం.
1: To this entire universe, God is the seed.
2: ఈ విశ్వమే దీని యొక్క వృక్షము.
1: This universe is the tree that has come out.
2: ఈ యొక్క వృక్షము యొక్క ఫలమే మానవత్వము.
1: The human nature is the fruit of that tree.
2: అనుకొని ఈ పవిత్రమైనటువంటి వృక్షమునందు దాచినటువంటి ఈ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము చవి చూడకుండా అనుభవించకుండా ఆకలి తీర్చుకోలేకుండా మనము కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: Human life is the sacred fruit which has come out of this tree. We are spending our time in a useless manner without tasting this divine fruit.
2: ఏ గ్రంథము చదివినప్పటికీ, ఏ బైబుల్ చూసినప్పటికీ, ఏ ఖురాన్ చదివినప్పటికీ, ఏ మహాగ్రంథమును పరిశోధన చేసినప్పటికీ, గ్రంథరాజము చూసినప్పటికీ, మహనీయులను సంధించినప్పటికీ మానవుడు ఉత్తమమైనటువంటి జన్ముడు అని చెప్పుకున్నాడు.
1: వాట్ ఎవర్ టెక్స్ట్ యు మే కన్సల్ట్, వాట్ ఎవర్ స్క్రిప్చర్ లైక్ ది బైబుల్ ఆర్ ది ఖురాన్ యు మే కన్సల్ట్, హూమ్సో ఎవర్ గ్రేట్ సెయింట్ యు మే గో టు, దే ఆల్ టెల్ యూ దట్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ ప్రెషస్ బర్త్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం అని బోధిస్తున్నాను.
1: They have been teaching us that of all the animals, to be born as a human being is the greatest gift.
2: ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను తన యొక్క తత్వం ఏమిటో గుర్తించుకోలేకపోతే ఇంకా తన యొక్క జీవితం ఏమాత్రం కూడాను ఆనందాన్ని అనుభవించలేదు.
1: having acquired such human birth which is sacred, if one does not recognize his own aspect and his own basis, he cannot live, make a useful life.
2: లౌకికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యములకై మానవుడు అరువు దాచుకున్నాడు కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది వరల్డ్లీ అండ్ మెటీరియల్ ప్లెజర్స్. హి ఇస్ నాట్ మేకింగ్ ది స్లైటెస్ట్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్
2: కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అయినటువంటి ఈ భర్త భూమి ఎందు ఉద్భవించినటువంటి మానవుడు పాశ్చాత్య నాగరికతకు పాల్పడి కేవలము తన మాతృమూర్తి యొక్క స్వరూపాన్ని కూడా తాను ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ విచ్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ సాక్రిఫైస్ అండ్ ఫర్ ఇట్స్ యోగా, హీఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ట్రెడిషన్ అండ్ హీఈస్ రన్నింగ్ ఆఫ్ ది వెస్టర్న్ సివిలైజేషన్ అండ్ హీఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మదర్.
2: తల్లిని ధిక్కరించి ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తిత్వము ఇది సరి అనేటువంటి యొక్క మానవత్వం కాదు.
1: An individual who does not respect his mother, who goes contrary to his mother and begins to love others, this is not human nature.
2: Yetti angahinamainatundi vikara swarupamu dharinchinappatikini tana talli tanaku aananda swarupuni ane untuntadi.
1: Even if the form is a blind form and not good, everyone's mother is a sacred form to him.
2: Kaanu atti manavattamu inaadu madhura tattvanni maatru tattvanni మరచి కేవలము బాహ్యమైనటువంటి యొక్క జీవనాధార నిమిత్తమై పరదేశములకు ప్రయాణమైపోతున్నారు మన విద్యార్థులు.
1: ది హ్యూమన్ నేచర్ విచ్ హ్యాస్ సచ్ సేక్రెడ్ ఆస్పెక్ట్ ఇన్ ఇట్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మదర్ టుడే హీ ఈస్ ట్రావెలింగ్ టు ది ఫారిన్ కంట్రీస్ అండ్ యాక్సెప్టింగ్ ది ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఫారిన్ టు హిమ్.
2: ఏదో అంతో ఇంతో పాస్ చేసి ఒక డిగ్రీ చేతపట్టి ఏదో ఒక పెండెంట్ మాదిరి మెడలో వేసుకుని ఈ డిగ్రీ అనేటువంటి యొక్క ఆధారమునే తాను తీసుకుని వేరు వేరు దేశముల లోపల ధనమును ఆర్జించే నిమిత్తమై ప్రయాణములు సరుపుతున్నారు నేటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆఫ్టర్ సమ్ లిటిల్ ఎడ్యుకేషన్ అక్వైరింగ్ ఏ డిగ్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెండెంట్ రౌండ్ దిస్ నెక్ దే ఆర్ ట్రావెలింగ్ రౌండ్ ది వరల్డ్ టు వేరియస్ కంట్రీస్ మేర్లీ టు ఎర్న్ ఏ లిటిల్ మనీ ఫర్ ఈకింగ్ అవుట్ దర్ లైవ్లీహుడ్.
2: నీ విద్య, నీ శక్తి, నీ యొక్క ఆత్మతత్వము, నీ యొక్క బలము, నీ యొక్క చౌర్యము నీ మాతృభూమి ఎందు అనుభవించడానికి ప్రయత్నించక, నీ మాతృభూమి సేవలుగా కల్పక, పరదేశము ఎందు పాల్పడేటువంటి పరాధీనులైనటువంటి యొక్క దిక్షగాండ వలె తయారు కావటము ఎంతటి విచారకరమైనటువంటి విషయం.
1: Without using your strength, without using your courage in your motherland for the benefit of your motherland, to go to another country, a foreign country, like a beggar begging for your livelihood, this is something which is very unsatisfactory.
2: Treta yugamanandu ramalakshana sthiti samethulai lankalo praveshinchi ravanni atamarchi tirigi ayodhya prayanamaina samayamnandu లక్ష్మణుడు చెప్పాడు రాముడు.
1: ఇన్ ది త్రేతాయుగ ఆఫ్టర్ రామ ఎంటర్డ్ లంక అండ్ హడ్ డన్ విత్ రావణ రిటర్న్ టు అయోధ్య అట్ దట్ టైమ్ లక్ష్మణ టోల్డ్ రామ
2: అన్న అయోధ్యకు పోయినప్పటికీ రాజ్యం రాములకు దక్కుతుందనేటువంటి నమ్మకం నాకు లేదు.
1: బ్రదర్ ఈవెన్ ఇఫ్ యు గో టు అయోధ్య ఐ హావ్ నాట్ ది ఫెయిత్ దట్ ది కింగ్డమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
2: కైక భరతునికి రాజ్య పట్టాభిషేకం చేసి ఉండవచ్చు.
1: కైక మైట్ హావ్ గివెన్ ది కింగ్డమ్ టు భరత.
2: రాముడు కూడాను ఆడిన మాట తప్పేటువంటి వాడు కాదు కనుక తండ్రి ఆజ్ఞను నిరుసావహించి అరణ్యవాసం చేయటము ఒక విధమైనటువంటి సమ్మతంగా ఉంటుంటాడు.
1: రామ బట్ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ హిస్ ఫాదర్స్ ఆర్డర్స్. ఫాలోయింగ్ హిస్ ఫాదర్స్ ఆర్డర్స్ హి హడ్ బీన్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్. దిస్ ఇస్ అక్సెప్టబుల్.
2: మన దేశము కూడాను చాలా బీద దేశంగా ఉంటుండాలి.
1: అవర్ కంట్రీ టూ హెస్ బీన్ వెరీ పూర్.
2: లంకా పట్టణం అనేటువంటిది స్వర్గాన్ని మించినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ లంక వాజ్ రిచ్ అండ్ వాజ్ లైక్ ది హెవెన్.
2: విభీషణుడు పాదములంటే ప్రార్థిస్తున్నాడు.
1: విభీషణ వాజ్ రూలింగ్ ఓవర్ లంక.
2: ఈ లంకతే నీవు రాజ్యం అనుభవించి ఈ రాజ్యాధిపతిగా ఉంటుండి ఇక్కడే సుఖములు అనుభవించవచ్చు కదా అన్నాడు.
1: He told his brother, why don't you take this kingdom of Lanka and be here and be a king of Lanka.
2: Lakshmana, naa thalli enta kurupi ainappatikini త్వరలో అంధకృందాన్ని చూచి ఆమె నా తండ్రిని భ్రమించేటువంటి వెదివాణ్ణి కాదు నేను.
1: రామ రిప్లైడ్, హౌఎవర్ పూర్ మై మదర్ మే బి, హౌఎవర్ పూర్ లుకింగ్ షీ మే బి, ఐ ఆమ్ నాట్ ఎ ఫూల్ టు లుక్ ఎట్ అనదర్ థింగ్ అండ్ థింక్ దట్ దట్ ఈస్ మై మదర్ సింప్లీ బికాస్ షీ
2: నా భరత భూమి, నా భరత మాత, ఆమె నా నిజమైన మాత. లంకాపట్నం అనేటువంటి రాజ్యమాత ఎంత అందచందములుగా ఉండినప్పటికీ, ఎంత వద్య వైదూర్య మరకతమానికి గోవేదిక విషయాలతో కూడినప్పటికీ ఈమె యొక్క అందచందాలు నాకు అవసరం లేదన్నాడు.
1: హి సేడ్, భారత్ ఈజ్ మై మదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఐ అడోర్ హర్. హౌఎవర్ మచ్ రిచ్ అండ్ మోర్ బ్యూటిఫుల్ దిస్ కంట్రీ మే బి, ఐ హావ్ నో నీడ్ ఫర్ దిస్ కంట్రీ.
2: కనుక మనము ఈ పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతదేశం నందు అనేక ఇక్కట్టుకు గురి అయినటువంటి పరిస్థితులు ఎందు మనము సాధ్యమైనంత వరకు శక్తి సామర్థ్యములతో సేవలు కలిపి మాతృదేశం యొక్క సేవను సార్థకం సాధించుకోవడానికి ప్రయత్నించగా కేవలము ధనమును పోగు చేసుకునే నిమిత్తమై బిచ్చగాండ్ల వలె ఏ యొక్క ఇరాను, ఏ ఇరాకు, ఏ దుబాయ్లకు బయలుదేరిపోతున్నారంటే నిజంగా వీళ్ళంత బుద్ధివంతులా, మీరంతా విద్యావంతుల, కేవలం ధనముకు దాసులైనటువంటి యొక్క మహాపాపులనే చెప్పవచ్చు.
1: Having been born in sacred Bharat, whatever troubles we may have in this motherland, if we are not staying and looking after the relief of those troubles, but if we, like beggars, going like slaves for the sake of money to foreign countries like Iran, Iraq and Dubai, one can say that these are not educated people.
2: భారతీయులైనటువంటి పూర్వులు దురాశ దుఃఖమునకు చేయటం అన్నారు.
1: అవర్ ఏన్షియన్స్ ఇన్ భారత్ హావ్ సెడ్ దట్ ఎక్సీడింగ్ డిజైర్ ఇస్ ఓన్లీ ఫర్ ద
2: ధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః.
1: టు గెట్ అదర్స్ మనీ అండ్ అదర్స్ ట్రెడిషన్స్ ఇస్ ఎ వెరీ ఫియర్ఫుల్ థింగ్.
2: ఏమై ఇరాన్కు పోయినటువంటి వారు, ఇరాక్కు పోయినటువంటి వారు, దుబాయ్కు పోయినటువంటి వారు పట్టుముడ్డలతో బయటకు వెళ్లి వస్తున్నారు.
1: What happened? People who have gone to Iran, to Iraq and to Dubai are returning just with their clothes what they are wearing at the moment.
2: Dhanamu anekuntidi kadilipoye meghamula vantidi.
1: Wealth is like a moving passing cloud.
2: Money comes and goes. Morality comes and goes. Mana yokka gunamunu, mana yokka tattamunu, neeti nijayatini కేవలము ఒక పరదేశీయులకు అమ్ముకొని జీవించేటువంటి యొక్క ఈ తుచ్చమైన బ్రతుకు నిజమైన భారతీయుల బ్రతుకు కాదు.
1: మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. అవర్ కాండక్ట్ టు సెల్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎ లిటిల్ మనీ టు ఎ ఫారినర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కన్సిస్టెంట్ విత్ అవర్ ట్రెడిషన్.
2: నీ రెండు చేతుల ద్వారా నీవు ఈ భరత భూమి యందు కష్టపడి పనిచేస్తే నీవు జానట పొట్టలు నింపుకోలేవా?
1: If you work hard with both your hands in our motherland in Bharat, can you not fill your stomach with
2: ee durasani enduku manaku?
1: What is, why is this
2: nijamuga ee naadu manavatvanni kevalamu kontha varaku mantagalipeyatuvantha kudanu durasani?
1: This excessive desire is the thing which ruins the human qualities in man today.
2: కనుక మానవుని ఎందు ఈ దురాశలను కొంతవరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an attempt to control these excessive desires in human mind.
2: ఆశలు ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం వాళ్ళకి లభించదు.
1: సో లాంగ్ అస్ వన్ హ్యాస్ డిజైర్స్ హీ కెన్ నెవర్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ది ఆత్మ.
2: నీ ఆత్మ సందర్శనాన్ని నీవు అనుభవించడానికి కోరినటువంటి మానవుడు నీవు ఆశలను కొంతవరకు కూడా త్యజించాలి.
1: As a human being who desires to have the vision of the Atma,
2: కనుక నీ పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు.
1: That is why in the Purusha Sukta it has been said, what you cannot get by wealth, what you cannot get by physical strength, and what you cannot get by any other means, you can get immortality by
2: something. Yagamu, balamu, oka vidhamainati, jnanamu, ivanni kudanu, bhagavantuni yokka gunamu.
1: Sacrifice, strength of a kind, and wisdom, these are attributes and qualities of God.
2: నీ యొక్క ఆత్మబలమును నీ మాతృదేశమునకు వినియోగించు.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆత్మ కెన్ బి యూజ్డ్ అండ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ యువర్
2: తదుపరి పరదేశములకు కూడా నీవు నీ ఆత్మబలమును వినియోగించు.
1: దేర్ ఆఫ్టర్ యూ కెన్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్ ఫర్ ద అదర్ కంట్రీస్ అస్ వెల్.
2: ఇల్లు గెలచక రక్త గెలచడానికి ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా?
1: If you cannot be victorious in your own home, you attempt to be
2: get నీ చదువు నీ శక్తి నీ వివేకము నీ యొక్క దేశమునందే నీవు అనుభవించలేనటువంటి వాడవు పరదేశం నుండి ఏ రీతిగా నీవు అనుభవించగలవు.
1: If you cannot use and experience your education and your strength in your own country, how can you use them in another country?
2: కనుక మానవత్వం అనేటువంటిది దురాశలకు ఏమాత్రం కూడా నువ్వు గురి కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని అవలంబించాలి.
1: We should accept the procedure by which human nature is not tainted with bad desires. Because this demon of selfishness enters man's mind, so also this desire comes as in company.
2: కనుక దురాశ అనేటువంటిది కానీ లేక ఒక స్వార్థము అనేటువంటిది కానీ రెండింటిని కూడాను మానవుడు ఏమాత్రం కూడాను ప్రవేశించేయడానికి ప్రయత్నించాలి.
1: Bad desires and selfishness, both these things man must try and make them distant from him.
2: భగవంతుని యందు నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: God has been described as one who is above the qualities, who is eternal, who is permanent, who is clean and who is pure.
2: Nirmalamu, nishwarthamu, ee rendu manavuni yokka yadarthamainatundi netramulu.
1: Purity and selflessness are the real eyes of man.
2: Ee netramule brahma sutramulu.
1: These eyes, purity and selflessness,
2: ee sutramule bharatiya yokka shastramulu.
1: They constitute the Brahma Sutra. These Brahma Sutras are the traditions of Bharat.
2: Kanuka, ee pavitramainatundi shastramulanu manam avalambinchi, netramulanu vidrambinchi, mana pavitramainatundi yokka sunitamainatundi yokka jeevitanni gadapadaniki manavudainatundi vaadu, sadhakudainatundi vaadu taginatundi yokka prayatnam kalpali.
1: Every human being and every sadhaka should accept these sacred traditions and accept these two eyes, and through those two eyes he should blaze and he should prosper.
2: Nishwarthamu aneetvantiki undinatundi manavudu nirantaramu aanandam tho untuntadu.
1: That individual who has the quality of selflessness, he will always be
2: deeniki nene saakshi.
1: I am the witness for this statement.
2: Divyatma swarupulara, meeru nammavachchu leka nammakapovachchu, mee nammakamato naaku em maatramo avasaram ledu.
1: Divyatma swarupas, you may believe it, you may not believe it, I am not concerned with your beliefs. And
2: naa endu ye anumatramaina kudana swartham anetundi ledu ani devulu patti cheptanu.
1: I can state it with great stress that in us there is not an iota of selfishness.
2: Nenu ye pani chesinappudikini ye vidhamainatti margamunu avalambinchinappudikini parula anandam kosamani parula santosham kosamani parula saukhyam kosamani parula sadmargamu kosamani nenu satya oka chinna karyam kodanu nenu koonukuntunnanu.
1: Whatever work I do, whatever path I adopt, even the smallest thing that I do, it is intended for the happiness and bliss of others. It is intended for the prosperity of others.
2: Inkemaina vaanchala anetundi dani enda vaancha anetundi em velam mailu duram kodanu naayaka deentanti kanipinchadu.
1: If we talk of desires, no desire of any kind at any time in my life can never be seen.
2: Na vaanchala anni kodanu loka kalyana vaanchale.
1: All the desires in me are for the prosperity of the world.
2: Na uddeshamu anni kodanu lokodharam uddeshame.
1: All my ideas and all my thoughts are for the promotion of good in the world.
2: Loka samasta sukhino bhavantu annade sai yokka dheyam.
1: Sai's objective is that all people of this world be happy.
2: Kanukane ee naadu lokodharam jaragalante kevalamu అనేక రకములైనటువంటి యొక్క ప్రయత్నముల చేత కానీ లేక ప్రణాళికల చేత కానీ ఇది లోకోద్ధారం జరిగేటటువంటిది ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది వరల్డ్ ఈస్ టు బి మేడ్ టు ప్రాస్పర్ అండ్ ఈస్ టు ఇంప్రూవ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ దట్ బై ఎనీ ప్రోగ్రామ్స్ అండ్ బై ఎనీ.
2: మానవుని యందు మానసిక పరిణామం ఏర్పడినప్పుడే ఈ లోకము యొక్క క్షేమము లోకము యొక్క కళ్యాణము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్ విల్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ బికమ్ పాసిబుల్.
2: మనసు పవిత్రమైనటువంటిదిగా లేక ఎన్ని ప్రణాళికలు మనం పెట్టినప్పటికి ఇవి కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటివిగానే రూపొందుతాయి.
1: If the minds are not sacred and they are not transformed, whatever programs of action you may have, they will turn out to be
2: artificial. యువకులనేటువంటి వారు భావి భారతోద్ధారకులు కనుక వారిని ఉద్ధరించి వారిని అభివృద్ధిపరచి వారి మానసిక సంస్కారము చేకూర్చి తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశ దేశములకు పంచాలి అందించాలి అన్నటువంటిది సాయి యొక్క ఉద్దేశం.
1: Because the youth are the future persons from whom the responsibility of renovating the culture of a land rests, it is Sai's idea that this youth should be so trained that they will improve the world and improve the country and that in the world.
2: Ma sirisampadalanni kudanu vidyarthule.
1: All our wealth and property consists of students only.
2: Na aasaranni kudanu vidyarthula painane aadharapadi untundadi.
1: All my hopes for the future depend on the students.
2: Varani chakkaditti లోకానికి సరైనటువంటి ఆదర్శ పాత్రులుగా నిరూపించాలని తీర్చిదిద్దాలన్నటువంటిదే సాయి యొక్క సంకల్పం.
1: సాయిస్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఇన్ కరెక్టింగ్ ది స్టూడెంట్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్ ఇన్ టు ఐడియల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది వరల్డ్.
2: కానీ సాయి యొక్క ప్రేమతత్వాన్ని కానీ సాయి యొక్క విశాలమైనటువంటి భావతత్వాన్ని కానీ గుర్తించుకోవటం చాలా కష్టం.
1: బట్ టు రికగ్నైజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఇన్ సాయి and the broad ideas and thoughts which Sai propagates is difficult.
2: ఒక్క చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: I will tell you one small example.
2: పిల్లల్ని తీసుకుని కాశ్మీర్ వెళ్ళినాము, జమ్మూ వెళ్ళినాము, ఢిల్లీ వెళ్ళినాము, ప్రయాగ వెళ్ళినాము, అన్ని వైపులు వెళ్ళినప్పటికీ పిల్లలకి ఏది అవసరమో, పిల్లలకి ఏది ఇచ్చనో దానిని అవలంబిస్తూ నేను వెళుతూ వచ్చాను.
1: Along with the boys, I went to Kashmir, Jammu, Delhi, Prayag and so on. But wherever we went, I went along with the boys and was looking after
2: them. Ante kaadu. Nenu oka vidhamainatundi akshayoktiga cheppatam kaadu. Naa prema yokka tattvani meeku velladi chese nimittamu, vippi choopinche nimittamai meeku ee vidhamainatundi yokka satyanni telpadaniki prayatnistunnanu.
1: It is not for the purpose of telling you in an exaggerated manner my own aspect. But in order to make it clear to you, in clear terms, I am telling you these incidents in this manner.
2: Inta goppa mahasabha jarugutunna samayam nandu maa puttapatti vidyarthulaku, Anantapuram vidyarthinulaku, Bengaluru vidyarthulaku, Jaipur vidyarthinulaku, Bhopal vidyarthinulaku yememi kavali aneetvanti deeni yende nenu aneka vidhamulainatvanti yokka దీనిని ప్రోగు చేసి నా ప్రయత్నం ఏమిటంటే ఇక్కడ షెడ్లు వేయటము, ఇక్కడ నీళ్లు చూపటము, ఇక్కడ వీళ్ళు వసతి, ఈ ప్రయత్నం నాకు ఏనాడు కూడా లేవు. విద్యార్థులకు ఏమి ఆనందాన్ని అందించాలి, విద్యార్థులకు ఏ రీతిగా సంతృప్తి పరచాలి, విద్యార్థులను ఏ రీతిగా కట్టుబాట్లో తీసుకుని రావాలి, 24 గంటలు కూడా నా యోచనలంతా అవి.
1: All my attention is directed towards the welfare and towards finding out in every detail what the students of Puttapatti, students of Anantapur, Bhopal, Jaipur and Bhopal, what these students want from me. This is what I am looking after.
2: Andaru kudanu kalakalalaadutu kilakala navutu untundaranetu uddesham cheta kondanta sabalu jarpukuntunnamanetu aashayam cheta pillala kosamai nenu oka 50 mandi tailor ni ikkada pilipinchi రాత్రి పగలు 2 నెలలు వారికి గుడ్డలు కుట్టించారు.
1: విత్ ది హోప్ దట్ ఆల్ ది స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ బ్రైట్ ఫేసెస్, షుడ్ వేర్ గుడ్ క్లోత్స్ అండ్ అపియర్ హ్యాపీ, ఐ హావ్ ఎంగేజ్డ్ 50 టైలర్స్ అండ్ దే హావ్ బీన్ వర్కింగ్ డే అండ్ నైట్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ స్టిచింగ్ క్లోత్స్ ఫర్ ది స్టూడెంట్స్.
2: కానీ ఒక్క ఇంచి గుడ్డైనా కొత్తది నేను కొనుక్కోలేదు.
1: బట్ I have not purchased one single piece of cloth for myself.
2: Inaadu nenu dharinchinatvanti kudanu kingdom of satyasai anetvanti vidyarthulu techi inaadu balavantam cheyatam chetha nenu dharinchanu.
1: Even the rope which I am wearing today, because the members of the kingdom of Satya Sai brought it and they compelled me to wear it, I am wearing it.
2: అదే విధముగానే ఏ ఆహార విహారము ఎందు కూడాను నేను ఏమాత్రం కూడాను ఎప్పుడునూ అది కావాలి ఇది కావాలి అసలు ఏనాడు కూడాను లేదు రాదు రాబోదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఐదర్ విత్ రిగార్డ్ టు మై ఫుడ్ ఆర్ విత్ రిగార్డ్ టు మై మెథడ్ ఆఫ్ లివింగ్ దేర్ ఇస్ నో డిజైర్ టు హ్యావ్ దిస్ ఆర్ దట్
2: అండ్ నీ ఆనందమే నా యొక్క ఆహారం
1: యువర్ హ్యాపీనెస్ ఇస్ మై ఫుడ్
2: అట్టి ఆహారం నేను భుజించుటకై అనేక విధములైనటువంటి యొక్క ధ్యానం వేస్తుంటాను.
1: In order that I may have the food which consists of your happiness, I always plan in so many different ways.
2: నాకు ఆనందం కావాలనుకున్నప్పుడంతా కూడా మీకు ఆనందాన్ని అందించి నేను ఆనందాన్ని తీసుకుంటున్నాను.
1: When I feel like being happy, I make you happy and thereby I feel happy.
2: కనుకనే my life is my message అని నా యొక్క మార్గమే నా యొక్క మెసేజ్.
1: This is the reason why I say that my life is my message. My path is my message.
2: దైవము యొక్క గుణం మాత్రమే కానీ ఇంకా వేరొకటి కానేరు.
1: This is God's quality. It cannot be anything else.
2: చిన్న ఉదాహరణ. ఒక విత్తనము నాటినాము.
1: A small example. We put a seed.
2: అది పెద్ద వృక్షమైంది.
1: It becomes a big tree.
2: ఆ వృక్షము లోపల అన్ని వేల ఫలములంతా కూడా ఉంటున్నాయి.
1: On that tree there are thousands of fruits.
2: కానీ ఒక్కొక్క ఫలము లోపల కూడా తిరిగి విత్తనం పోయి చేరి ఉంటుంది.
1: అగైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ ఫ్రూట్స్ అగైన్ దేర్ ఇస్ సీడ్.
2: అదే విధముగాని దైవత్వం అనేటువంటిది విత్తనం నుంచి ఈ విశ్వం అనేటువంటి విశాలమైనటువంటి వృక్షము ఈ విశ్వం వృక్షమునందు మానవత్వం అనేటువంటి యొక్క ఈ ఫలములంతా కూడా ఉండినప్పటికీ ఆ మానవత్వం అనేటువంటి దాంట్లో తిరిగి విత్తనం అనేటువంటి ఆత్మతత్వం పోయి చేరి ఉంటుంది.
1: ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ this universe, the big tree blossomed, and in this the fruits of the human beings, in every fruit, in each human being, again the seed of God is present.
2: ఏది నాటబడినటువంటి విత్తనమో ఆ విత్తనము తిరిగి అన్ని ఫలములలో కూడాను చేరి ఉంటుంది.
1: That seed, which was the main seed, the same thing goes and presents itself in every fruit.
2: కనుకనే ఈశా వాక్యం ఇదం సర్వం.
1: That is why it has been said, Ishvara is the whole world.
2: Ishvara sarva bhutanam.
1: Ishvara is present in all the beings.
2: Kanukani, manavuni manavudu yenadu manam gauravinchi, manavuni yokka kartavyamulu yenadu manam gurtinchi, manavuni yokka badhyatalu yenadu manam vahinchi, manam jeevisthamo, aanade daivattam anetundi saakshatkaristundi.
1: That is why that day when we respect man as man and when we respond to his difficulties and try and remove his difficulties, then we would have understood God.
2: Satsangamulone untundadi sarveshwaratvam.
1: In good company is godliness.
2: Kanuka manam daivanni chudalanukunnappudu kevalamu ye devalayamunundo ye yokka kshetramunundo ye vidhamainatundi dhyanamunundo manam chustam anukotamu kevalamu bhrama.
1: Therefore, for us to think that we can see God either in a temple or in a pilgrim center or in jhana, this is simply illusion.
2: సజీవమైనటువంటి మానవుని ఎందు దైవత్వాన్ని చూడలేనటువంటి మానవుడు నిర్జీవమైనటువంటి రాళ్ళ ఎందు ఏ రీతిగా చూడగలడు?
1: One who cannot see God in a living human being, how can he see God in a lifeless rock?
2: కనుక మానవుని ఎందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని మనము ప్రేమపూర్వకంగా మనము స్నేహభావాన్ని చేసుకున్నప్పుడే మన యొక్క నిజమైనటువంటి తత్వము యథార్థమైనటువంటి ఆత్మతత్వంగా రూపొందుతుంది.
1: సో ఇట్స్ ఓన్లీ వెన్ వి బికమ్ ఫ్రెండ్లీ త్రూ లవ్ విత్ గాడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ దెన్ యూ విల్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ ఆత్మ.
2: కనుక మనం ఏ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలకు కృంగక పొంగక ఉండేటువంటి యొక్క సమతత్వాన్ని మనం వహించి సర్వులు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మనము కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే సాయి సమస్యలు ఎందుకు చేరినందుకు సార్థకమవుతుంది.
1: When we make an attempt not to be elated when there is good, not to sink when there is evil, and develop this equal mindedness in our organizations, they will fructify that day.
2: కనుక మనము సాయి యొక్క ఆశయాలను మనం అనుసరిస్తూ సాయి యొక్క నిబంధనలు తిరసా వహించి సాయి యొక్క అడుగుజాడలు ఎందు మనము జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పక మీరు ధన్యులవుతారు.
1: ప్యూర్లీ వెన్ యూ ఫాలో సాయిస్ ఐడియల్స్ And when you accept without any reservation the controls and the regulations of these Sai organizations and follow in the footsteps of Sai, you will reach your destination and goal without any...
2: Sai ki dushana bhushana rendu kudanu okati.
1: To Sai, praise and blame are the same.
2: Edo oka vidhamga Sai ni kalanchukuntunnadu anukunte aanandame Sai yokka athem.
1: The happiness of the thought that somehow or other, either by blaming or by praising,
2: కనుకొనను భౌతికమైనటువంటి యొక్క ఈ అలల వంటి ఈ యొక్క దూషణ భూషణలకు ఏమాత్రం కూడా మనం చెల్లించకూడదు.
1: Such blame and praise which are only passing clouds should not disturb us at all to any extent.
2: ఒక్క ఉదాహరణం.
1: Is one example.
2: మొన్నటి దినము ఒక గుంపు వచ్చింది.
1: The day before yesterday, a group came.
2: ఈ పేపర్లు ఎందు అధికంగా వ్రాస్తుండటం చేత ఏదో చూస్తామని వచ్చినాము అన్నారు.
1: They said, because a great deal is being written in the newspapers now, we have come to see what this is all about.
2: నాయన, పేపర్లు చూసి వచ్చినటువంటి వారు నీవు ఒక పేపర్ ఏను అన్నాను నేను.
1: I said, those of you who have come here after seeing the paper, you are also a paper.
2: మనము పేపర్లు చూసి రావటము, పేపర్లు చూసి పోవటము. బుక్కును చదివి రావటము, బుక్కును చదివి పోవటము, నీ బుక్కు యొక్క భక్తుడే కాని పేపర్ యొక్క భక్తుడే కాని నా భక్తుడు కాదు అన్నా.
1: లుకింగ్ ఎట్ ఎ పేపర్ అండ్ కమింగ్ హియర్, లుకింగ్ ఎట్ ఎ బుక్ అండ్ కమింగ్ హియర్, యూ విల్ లుక్ మై డివోటీ ఆఫ్ ది పేపర్ అండ్ ది బుక్, నాట్ ఎ డివోటీ ఆఫ్ మీ. దిస్ ఇస్ వాట్ ఐ సే.
2: కనుక మనము భక్తులు కావాలనుకుంటే భగవంతునికి భక్తులు కావాలి, కానీ బుక్కులకు భక్తులు కారాదు, పేపర్కు భక్తులు కారాదు, ఇంకొక దానికి భక్తులు కారాదు.
1: If we want to become devotees, we should become devotees of God, not devotees of paper and of books.
2: విషయముగా ఆలోచించే తెలుసుకోవచ్చును, కానీ నీ యొక్క విశ్వాసాన్ని మాత్రము దృఢమై చేసుకోవాలి.
1: If you want to know something about the situation, you can know, but your faith should be strengthened.
2: కనుక మన యొక్క నమ్మకము అనేటువంటిది జీవితం అనేటువంటి దీంట్లో ఒక ప్రధానమైన భాగంగా ఉంటుండాలి.
1: Our belief and faith should be an important component of our life itself.
2: ప్రేమస్వరూపులారా, నమ్మకము అనేటువంటిదే మానవుని యొక్క జీవితం.
1: ప్రేమస్వరూప ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇస్ మ్యాన్.
2: నమ్మకమే లేకపోతే క్షణమైనా వీడు మన లోకంలో ఉండడం వీలు కాదు.
1: దేర్ ఇస్ నో బిలీఫ్ ఇన్ యూ, ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ యూ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఈనాడు ఒక గృహమునకు పునాదులు వేశాము.
1: టుడే వి ప్లేస్ ఎ ఫౌండేషన్ ఫర్ ఎ హోమ్.
2: ఈ పునాదులు వచ్చే సంవత్సరమునకు గృహంగా తయారవుతుంది అనేటువంటి నమ్మకమే లేకపోతే వాడు ఆ పునాదియే వేయడు.
1: If you do not have the faith that these foundations will grow into a home next year,
2: lega vache samvatsaram varaku nenu untano undanu anetundi namakame lekapothe vaadu intike prayatnam cheyadu.
1: Further, if he does not believe that he will live by next year, he will not even think of building the house.
2: Kallavaru lechi bag chetilo pattukoni market ki poi kooragalu teesukoni raavali ani bayil deertuntadu.
1: One starts with a bag in his hand early morning to bring vegetables from the market.
2: మార్కెట్ పోయి నేను కూరగాయలు తీసుకుని ఇంటికి రాగలను అనేటువంటి నమ్మకమే లేకపోతే బ్యాగే ముట్టదు.
1: ఇఫ్ హీ డస్ నాట్ బిలీవ్ దట్ హీ విల్ గో టు ది మార్కెట్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ విత్ హిస్ వెజిటబుల్స్,
2: రాత్రి పరుండేటువంటి సమయంలో తెల్లవారికి నేను ఉంటాను అనేటువంటి నమ్మకం ఉండబట్టే తెల్లవారికి తగినటువంటి ప్రయత్నాలంతా ముందుగానే చేసుకుని ఉంటారు.
1: Because he has the firm conviction when he goes to bed that he will get up alive in the morning.
2: కనుక సూర్యోదయమైనటువంటిది మొదలు సూర్యాస్తమైన తర్వాత నిద్రించేంత వరకు కూడా మానవుడు చేసేటువంటి నిర్విరామమైనటువంటి కర్మల యందు నిత్య జీవితం నందు క్షణక్షణమునకు కూడా వారు నమ్మకాన్ని అనుభవిస్తున్నారు, నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: From sunrise to sunset, man in all the work that he does during the day, he is strengthening his faith and belief.
2: కానీ జీవితాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి, లోకాన్ని ఇచ్చి, అన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్నంతా ఇచ్చి, అనుకూలాన్ని ప్రసాదించినటువంటి దైవత్వం పైన మాత్రమే నమ్మకం లేకుండా పోతుంటారు.
1: బట్ ఆన్ గాడ్ హూ హస్ గివెన్ ది లైఫ్, హూ హస్ క్రియేటెడ్ ది వరల్డ్, హూ హస్ గివెన్ ఎవ్రీథింగ్, ఆన్ హిమ్ వన్ హాస్ నో ఫెయిత్ అండ్ బిలీఫ్.
3: మనము ఈ చిన్న చిన్న చిల్లర విషయం ఎందు మాత్రమే మన నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాము కానీ
2: పవిత్రమైన ఆధారమైనటువంటి గమ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మన యొక్క దైవత్వాన్ని మాత్రం ఈనాడు మనం విశ్వసించడానికి దూరం అవుతున్నాము.
1: Thus we are strengthening our belief and faith in trivialities. We are forgetting the very base and the most important thing.
2: మనకు ఉండవలసినటువంటిది దైవం యొక్క నమ్మకం ఒక్కటి మాత్రమే.
1: What we should have and stick to is belief in God.
2: ఈ నమ్మకములన్నీ కూడాను ఏనాటికో ఒకనాటికి చిన్న భిన్నమైపోతుంటాయి.
1: All other beliefs and faiths will someday or other break away.
2: కట్టగడమునకు చేరినటువంటిది అదియే.
1: The last thing which we would reach is divinity.
2: బంధువులందరు వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
1: All the relations come with you only up to the burial ground and no further.
2: నిన్ను వదలక ఆపద్బాంధవుడు నిరంతరం కొని నిన్ను చుట్టుముట్టి ఉంటుంటాడు.
1: The only one who will never leave you is God, who will come to your rescue.
2: కనుక ఈ లోకమునందు కాని మరే లోకమునందు కాని ఈ కాలమునందు కాని మరే కాలమునందు కాని ఈ వ్యక్తి ఎందు కాని మరొక వ్యక్తి ఎందు కాని ఎప్పటికైనా కూడాను దైవం ఒక్కటే మనకు అన్ని విధములు కూడాను అండదండలుగా ఉండేటువంటిది.
1: In this world or any other world, at this time or any other time, in this individual or any other individual, God is the only one who will stand strong.
2: నీవు నీ ఆత్మవిశ్వాసము చేత నీవు ఈ జగత్తునందు జీవించడానికి ప్రయత్నించాలి కానీ అన్యులపై విశ్వాసం చేత ఈ జగత్తునందు జీవించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించదు.
1: Thus you must try to live in this world with this confidence and belief in Atma, but not with confidence or belief in anything else.
2: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అత్యవసరం.
1: That is why it has been said, self confidence is
2: very important. ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే ఆత్మ ఆనందము లభిస్తుంది.
1: When you have confidence in Atma, you will also get the bliss of Atma.
2: ఆత్మానందము లభించినప్పుడే నీవు సర్వసంగ పరిత్యాగుడవుతావు.
1: When you get the bliss of Atma, you will be able to renounce everything.
2: సర్వసంగ పరిత్యాగి అయినప్పుడే సర్వేశ్వరత్వం ప్రాప్తిస్తుంది.
1: When you have renounced everything, you will have the vision of Sarva.
2: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్ అన్ని సెల్ఫ్ నందే ఉంటున్నాయి.
1: That is why self confidence, self satisfaction, self realization, they are all in self.
2: కనుక మనం ఆత్మవిశ్వాసాన్ని మనము ఏమాత్రం కూడా కొంత బలహీనం చేసుకున్నట్టు ప్రయత్నించకూడదు.
1: You should never let our confidence in our own self become weak.
2: మన నమ్మకములు కూడాను దృఢమైనటువంటివిగా ఉంటుండాలి.
1: Our faith should also be very strong.
2: సముద్రములో ఒక పాతుకుని పోయినటువంటి రాళ్ళు ఉంటుంటాయి, గండశిలలు ఉంటారు. నదులు ఎంత కొట్టినప్పటికీ తాను కదలదు, తాను మెదలదు.
1: It should be like the rock which is firmly established in the ocean.
2: అదే విధంగాని పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గడు దాకా అట్టే ఉండు.
1: In the same manner, whatever you have got hold of with your hand, you have got hold of it.
2: But కోరిన దేనియో కోరనే కోరి తిరి కోరి చెల్లడు దాకా పోవకుండు.
1: Hold on to it to eternity. Whatever you have desired,
2: but అడిగిన దేనియో అడగనే అడిగి తిరి అడిగిన దుడు దాకా విడువకుండు.
1: What you wanted to ask, you have asked, but until response comes, do not
2: talakina deviyo talakane talakitini talapu teerodu daaka povakundu.
1: Whatever thought you have had, you have it. Until the door opens for you, do not return.
2: Poru padaleka neneina bravavale.
1: Either out of this dust I must give grace to you,
2: vadalu teliyaka neevaina adugavale,
1: or after being tired
2: antiye kari inkanta neevu talapu paatiki taana povatamu bhakta deeksha kaadu annaru.
1: That is the firm path which the devotee should follow. But swerving from that path is not the right kind.
2: Kanuka prema swarupulara, ee naadu puttina pandugani nee aneka vidhamaina aanandalato anubhavistunnaru. Naaku puttina pandugane kottide ledu.
1: Prema swarupa, in the feeling that today is the birthday,
2: nee nimittamai, nee aananda nimittamai, nee aasana nimittamai nenu edo konni karyakramam jarpatuvata potuntane kaani naaku rendu levu. పుట్టుకుంటే కదా కావు, కావుంటే కదా పుట్టుక, ఈ రెండు కూడాను యాక్షన్ రియాక్షన్, నాకు రెండు లేవు. కావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు, తాను పుట్టక కావక చంపబడక ఆత్మరూపుడై తాను అలసియుండు.
1: ఐ హావ్ నో బర్త్ డే, దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్. One who has neither birth nor death, neither a beginning nor an end. This is the form of Atma, which is eternal and which is present everywhere.
2: Kaluka dehamulu kevalamu neeti budaga vantivi.
1: Body is like a water bubble.
2: Dashigiki dehaha, idi dashinchipoyetuvantivi.
1: The body is one which will ultimately be burned.
2: Dashigiki shariraha, idi jeerninchipoyetuvantivi.
1: The body is also one which will ultimately
2: be burned. Idi kevalamu jadam vanti dehalanta.
1: This is just lifeless.
2: తరువాత ఈ జడం వంటి దేహాలు పెరుగుతున్నాయి అని మీరు సందేహించవచ్చు.
1: యూ మే వండర్, హావ్ ఎ డౌట్ వై సచ్ లైఫ్ లెస్ బాడీస్ ఆర్.
2: ఒక దిబ్బ కూడా పెరుగుతుంటుంది, అది జీవితం అవుతుందా?
1: ఈవెన్ ఎ హీప్ ఆఫ్ డస్ట్ బిగిన్స్ టు గ్రో.
2: నిత్యము ఇంటిలో కొంత ఊర్చి ఊర్చి ఊర్చి ఆ చెత్తను కొండపై ఒక దిబ్బలో వేస్తుంటే దిబ్బ కూడా కొన్ని దినాలు పెరుగుతుంటుంది.
1: If you daily collect the dust and the trash from your home and put it on a heap,
2: అదే విధంగానే ఈ దేహములనేటువంటి కూడా దిబ్బల వంటివి.
1: In the same manner, the body is like a heap of dust.
2: చిన్నము ఇడ్లీ దోశ సాంబారు వడప కూర్పు డబ్బు అన్ని వేస్తూ ఉంటుంటే ఈ దిబ్బగుడులు పెరుగుతూనే ఉంటుంటాయి.
1: ఎవ్రీ డే యు యాడ్ టు దిస్ ట్రాష్ బై వే ఆఫ్ ఇడ్లీ దోశ అండ్ సో ఆన్ అండ్ ది హీప్ ఆల్సో గ్రోస్.
2: ఈ పదార్థాలు వేయకుండా నీవు కొంతవరకు మాని ఈ దిబ్బ పెరుగుతుందేమో చూడండి.
1: Without giving it this kind of food, stop and see if this heap will
2: grow. Kaduka, desham anekutidi, neeti putaka vantidi.
1: The body is like a water bubble.
2: Neeti ende putti, neeti ende perigi, neeti ende adungu, neeti putaka.
1: The water bubble is born in water, grows in water and ultimately merges into water.
2: Narudu budbudambu.
1: Man is like a bubble.
2: Narayanudu neeru.
1: నారాయణ ఇస్ ది వాటర్.
2: నీరు లేకుండా ఈ బుడగ రావడానికి వీలు లేదు.
1: వితౌట్ వాటర్ యూ కెనాట్ హ్యావ్ ది బబుల్.
2: కనుక ఈ బుడగలన్నీ కూడాను ఈ నారాయణ అనేటువంటి జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలమునందే లయమవుతుంటున్నాయి.
1: సో ఆల్ దీస్ వాటర్ బబుల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఇన్ ది వాటర్ ఆఫ్ నారాయణ, గ్రో ఇన్ నారాయణ అండ్ అల్టిమేట్లీ మెల్ట్.
2: పుట్టినటువంటి జలమునేకి పుట్టినటువంటి ఈ బుడగనే ఇమిడిపోతే దీనికి ఏడుపు ఎందుకు? జలమునందు పుట్టినటువంటి బుడగ జలమునందే లీనమైనప్పుడు దీనికి ఏడుపు ఎందుకు?
1: When the water bubble which is born in water merges back into water, why do we cry at the death?
2: కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: Everyone should recognize this truth.
2: దేహం అనేటువంటిది ఏనాటికి కూడాను శాశ్వతం అనేటువంటిది కాదు.
1: Body is not permanent at any time.
2: దేహము పుట్టింది కానీ నీవు పుట్టలేదు.
1: The body is born, you are not born.
2: ఆహా, ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: Here is an example.
2: ఇది ఒక వెండి టంబ్లర్.
1: This is a silver tumbler.
2: దీన్ని చెడగొట్టి తట్ట చేశాం.
1: We change it, transform it into
2: తట్టని చెడగొట్టి కప్పు చేశాం.
1: We change the plate and make a cup.
2: కప్పును చెడగొట్టి సాసర్ చేశాం.
1: We change the cup and make a saucer.
2: కానీ టంబ్లర్ మారిపోయింది, ప్లేటుగా వచ్చింది.
1: టంబ్లర్ చేంజ్ ఇంటూ ఎ ప్లేట్.
2: ప్లేటుగా మారిపోయింది, ఒక సాసర్ గా వచ్చింది.
1: ప్లేట్ చేంజ్ ఇంటూ ఎ సాసర్.
2: సాసరిగా మారిపోయింది, కప్పుగా వచ్చింది.
1: సాసర్ బికెమ్ ఏ కప్.
2: ఇవన్నీ మారిపోయినాయి కానీ వెండి మారిపోయిందా?
1: ఆల్ దీస్ హావ్ చేంజ్డ్ బట్ హాస్ ది సిల్వర్ చేంజ్డ్?
2: అదే విధముగానే ఈ నీటి బుడగల వంటి దేహమును రావచ్చు పోవచ్చును, కానీ ఆత్మతత్వం అనేటువంటి ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వము నిరంతరము ఒక్కటిగానే ఉంటుంది. దాని వల్ల ఏనాటికి కూడా తగ్గదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ దీస్ వాటర్ బబుల్స్ కెన్ కమ్ అండ్ కెన్ గో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, but the basis, the atma, is unchanging and is always there.
2: Kanuka ee deham undinanta varaku kudanu daiva chintanalu chesi daiva karyamullo palpadi daiva chintanalu indiye mana jeevithamunu ankitam gaavinchadaniki prayatninchinatundi manavude pradhanamaina manavatvanni vahinchinatundi vaadu avtaru.
1: So as long as this body lasts, that human being who spends his time in the thought of God, in the work of God and in the programs of God, he will be the ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
2: దివ్యాత్మ స్వరూపులారా, పుట్టిన పండుగకు ఒక్క కానుకగా నాకు ఇవ్వడానికి ప్రయత్నించండి.
1: దివ్యాత్మ స్వరూప ఆన్ ది అకేషన్ ఆఫ్ ది బర్త్డే యూ ట్రై అండ్ గివ్
2: మీ కానుకను నేను అడగక తప్పదు.
1: ఇట్ ఈస్ నెసెసరీ, ఐ కెనాట్ ఎస్కేప్ ఆస్కింగ్ యూ దిస్.
2: ఏ కానుకది?
1: వాట్ ఈస్ దట్ ప్రెసెంట్?
2: మీరు స్వార్థాన్ని తగ్గించుకోండి.
1: డిమినిష్ యువర్ సెల్ఫిష్నెస్.
2: దురాశను తగ్గించుకోండి.
1: డిక్రీజ్ యువర్ డిజైర్.
2: త్యాగాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: ప్రమోట్ యువర్ సాక్రిఫైస్.
2: విశాలమైనటువంటి మానవుడిగా రూపొందండి.
1: బికమ్ ఎ బ్రాడెన్ మైండెడ్ మ్యాన్.
2: ఈ విషయమునందు మాత్రమే మీరు సాధన కల్పితే ఈ పుట్టిన పండుగకు చేరినందుకు, ఈ మహాసభల యందు పాల్గొన్నందుకు సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంటారు.
1: ఇఫ్ యువర్ సాధన ఇస్ డైరెక్టెడ్ ఇన్ దీస్ డైరెక్షన్స్, దెన్ ఫర్ హ్యావింగ్ జాయిన్ ది బర్త్డే ఫెస్టివల్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రూట్ఫుల్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

0: சடையதே ஜடமாந்தவம் சத்யம் மாதா. பிரேமஸ்வரூபுலாரா,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరిమలు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత, నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, past, present and future, is truth.
0: Pita jnanam, jnanam anaga kevalam advaita darshanam jnanam, rendu kaani okatiye jnanam, adiye mana yokka tandri.
1: Wisdom is non dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచియస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖీ, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్, సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్నీ,
1: పీస్ ఇస్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్బేరెన్స్ ఇస్ సన్.
0: షడయతే జనబాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: చర్యలు ఎందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం
0: చాంటింగ్
1: పాదసేవనం
0: సర్వీస్
1: వందనం
0: salutation
1: archanam
0: sneham friendship
1: aatmanivedanam
0: surrender
2: ee navavidha margamulu kudanu aatmanvesham aneka vidhamuluga prakulaadutunnadu.
0: Man struggles so hard to attain the divinity and to enjoy the sanctity or the sacredness of the divinity.
1: Sreva.

0: Consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: You can never attain the divinity by following these pursuits.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: All the spiritual paths will help you to give up that which is not Atman.
1: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you'll be so close to Atman.
1: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you'll see the fire.
1: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫాలోడ్ టు గివ్ అప్ దిస్ వరల్డ్లీ థాట్ అండ్ ఫీలింగ్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: యాజ్ క్లౌడ్స్ పాస్ ఆఫ్ యు ఫైండ్ ద సన్ షైనింగ్.
1: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది సన్షైన్.
1: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమనే మనం భ్రమిస్తున్నాం.
0: వీఆర్ డెల్యూటెడ్ ది ఫీలింగ్ దట్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ హెల్ప్ అస్ టు రియలైజ్ దిస్ ఆత్మన్ ఆర్ ది స్పిరిట్.
1: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ది స్పిరిట్.
1: అనాత్మ వియోగం నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and this unite with the spirit.
1: Kanuka atma samyogamu anatma viyogamu rendinti yokka prapti kosam sadhana chestunnaru.
0: Its union with the spirit and separation from the world are the aims of these paths.
1: Kani manavudu ee naadu bhagavantunni aneka vidhamulaga stotram chestu త్వమేవ మాతా చ పితా త్వమేవ

0: त्वमेव सर्वं मम देव देव.
1: A devotee.
0: Twameva mata cha pita twameva.
1: Praises Lord. He takes him God as father and mother.
0: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
1: None of these prayers are true.
0: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తండ్రి.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
0: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
1: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
1: What are the consequences, rewards of this?
0: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
1: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
0: Tvameva mata cha pita tvameva. Nive talli, nive tandri. Nenu vere.
1: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
0: Karaka nive talli, nive tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
1: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
0: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
1: A father can never be a son and a son can never be a father.
0: Father is father, son is son.
1: Father is father, son is son.
0: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
1: Both can never be one.
0: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
1: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
0: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
1: I am you and you are me only, that is the true prayer that should be offered.
0: తత్త్వం అసి.
1: తత్వమసి, దట్ ద వన్.
0: నీవే నేను.
1: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
0: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
1: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము

0: చూస్తూనే ఉన్నాం.
1: The kind of relationship that we say is
0: the relationship మనం ఎందుకు పెట్టుకోవాలి?
1: Why should we develop this worldly relationship with God?
0: సర్వుని యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
1: God is same in everyone.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చేసిరోముఖం. అందరి యందు ఉండినటువంటి నీవు నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
1: When you are present in everyone, what is the fun of calling him that you are my mother, you are my
0: Adiye
1: father?
0: Adiye Bhagavad, mamatma sarvabhutatma.
1: It's only God present in all living creatures.
0: Nee yandu, vaari yandu, veeri yandu, andari yandu untunnatundi okke atmane.
1: The same principle of atma, the spirit, is present in
0: everybody.
1: There are no differences whatsoever. There is no differences based on caste and religion.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
1: ఫర్ ఆల్ కంట్రీస్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
0: వేదము ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
1: Basing on this, Veda says only one thing that exists, but we consider it different.
0: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
1: Where does this difference lie?
0: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: The differences arise because they are based on vesture.
0: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
1: Only one God manifested into many, everything is one.
0: అతను ఒక్కడే భగవంతుడు.
1: God is one.
0: Anta kudunu atantu cherinatunte vare.
1: All are in him.
0: Andar yendu tane untunnadi.
1: He is in everyone.
0: Anni roopamulu tane.
1: All forms are
0: Anni
1: his.
0: Anni namamulu tane.
1: All names are his.
0: Keshava namalu cheptunta Keshavaya namaha, Madhavaya namaha, Narayana namaha, Govindaya namaha, Masudraya namaha. Enni namalu cheppina oke vigrahame.
1: We may say so many names while offering prayers, but there is only one God.
0: Kanukane manamu భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
1: డే బై డే వీఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
1: సో లాంగ్ దిస్ డెల్యూషన్ భ్రమ ఇస్ దేర్, యు కెన్ నెవర్ నో ద బ్రహ్మ.
0: భ్రమను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం.
1: దెన్ వన్స్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ యూ బికమ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: నేనే బ్రహ్మ,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
1: A devotee should develop that such a type of strong faith.
0: శరీరములు భిన్నంగా ఉన్నాయి.
1: Bodies are different.
0: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: So we have varied feelings and thoughts.
0: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: There's lot of difference between person to person.
0: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: Likewise there's wide gulf of difference between mind to mind.
0: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
1: How can you experience this unity?
0: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ సో ఫార్ ఎట్ ది బాడీ లెవెల్.
0: జగత్తంతకుడును బ్రహ్మమయమే.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
0: సైంటిస్టులు చెప్తుంటారు.
1: సైంటిస్ట్ సే
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
1: సే దట్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ అటామిక్ పవర్.
0: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
1: సైంటిస్ట్ సే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ నేమ్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్.
0: ఎవరు ఫూలిషో చక్కగా యోచించాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ హూ ఆర్ ఫూల్స్ హియర్.
0: నిజంగా సైంటిస్ట్ నే ఫూలిష్.
1: ట్రూలీ స్పీకింగ్ సైంటిస్ట్ ఆర్ ఫూలిష్.
0: ఎత్తనగా ఈ జగత్ అంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
1: ది హోల్ యూనివర్స్ హాస్ గాట్ ఎ ఫార్మ్.
0: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
1: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ ఈ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
1: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
1: దేర్ నథింగ్ వితౌట్ ఎ ఫార్మ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం. సర్వధరం తాం శాంతం, సర్వనామ ధరం శివం.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: సచ్చిదానంద రూపం అద్వైతం.
1: ఈజ్ ద వన్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్.
0: శివం సుందరం
1: And he is the very embodiment of truth, goodness and beauty.
0: Sarva rupa dharam shantam anni rupamlo kuda nu bhagavantudu dharinchinatundi.
1: All forms are his, the divine.
0: Dirine purusha suktam nandu.
1: This in Purusha Sukta.
0: Sahasra sesha purushaha sahasracha sahasrapat.
1: He says
0: Bhagavant yukta swarupame.
1: Says that everything is the divine form and manifestation.
0: Ee satyanni anadi kalam nundi sakramanga telusukolekapotam chettane మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుంది.
1: సిన్స్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ కాగ్నైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎ హ్యూమన్ హెస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ అన్ యానిమల్.
0: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
1: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
0: ఇది కాదు మానవత్వము.
1: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
1: There should be unification, unity of thought, word and deed.
0: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
1: Then only we call ourselves human.
0: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపుడు భగవంతుడు అంటున్నాం.
1: Therefore we say God has so many forms.
0: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
1: But God is formless we say.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: He is pure and unsullied. And beyond all sorts of delusion and all sorts of illusion.
0: దీని అంతరార్థములు.
1: What is the inner significance?
0: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
1: Unless there is this principle of oneness, the value is attached to diversity.
0: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పదియే ఉంది.
1: A zero by the side of one will be called 10.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయ్యింది.
1: Another zero makes it 100.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయ్యింది.
1: Another zero 1000.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయ్యింది.
1: Another zero 10000.
0: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
1: Like this by adding more and more of zeros you will have total
0: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
1: But where does this value lie to the zero?
0: One, that is విలువ.
1: The highest value is because of one.
0: One is hero.
1: One is hero.
0: The world is zero.
1: The world is zero.
0: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
1: Therefore, this world is zero, gets the light from the hero one.
0: దైవం ఒక్కడ ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
1: When there is God, everything will have its own.
0: దైవం లేకపోతే జగత్తే లేదు.
1: Without God, there is no world.
0: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణ స్వరూపుడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
0: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
1: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
0: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
0: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
1: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
1: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
0: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: బట్ యు ఆర్ ద మాస్టర్.
0: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
0: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
0: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
1: This vastness is Brahman.
0: Anaga vishalamayetvantide Brahma.
1: Means that it which is ever expansive.
0: Sarvatra vyapinchinatvantide Brahma.
1: That which is ever expansive.
0: Idi aanade Prahladudu cheppadu.
1: This is declared by Prahlada then itself.
0: Hiranyakashipuni kumarudu Prahladudu.
1: Prahlada is the son of Hiranyakashipu.
0: Prahladuni kumarudu Virochanudu.
1: Virochana is the son of Prahlada.
0: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
0: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
1: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
0: ధర్మమూర్తులు.
1: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: త్యాగ మూర్తులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఆనంద ప్రియులు.
1: దే లవ్ బ్లిస్.
0: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
1: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
0: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
1: Virochana provided all sorts of convenience and comforts to his subjects.
0: Minister cheppadu.
1: The minister said,
0: Janasevane Janardhan Sevani.
1: Service to humanity is service to God.
0: Asaktini anadu Virochanudu chesadu.
1: The same thing is done by Virochana in those times.
0: Virochana kumarudainatundi yokka ee Bali chakravarti kudunu chesadu.
1: The same thing is followed by Emperor Bali.
0: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: సో వాట్ షుడ్ వి లర్న్?
0: అనేక మంది బుద్ధుడి దగ్గర చేరి
1: మెనీ అసెంబ్లీ
0: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
1: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
0: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
1: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
0: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
0: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
0: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
1: దేర్ ఇన్ రైచ్యూస్,
0: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
1: ట్రూత్ అండ్ ఫాల్స్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
0: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవే మాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది కాలం వ్యర్థము.
1: యుల్ బి వేస్టింగ్ టైం.
0: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
0: దైవం ధర్మస్వరూపం.
1: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
0: దైవం సత్యస్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్.
0: దైవం అహింసా స్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
0: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
1: Follow dharma and speak truth and observe non violence.
0: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
1: This is the very form of God.
0: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
1: Some assembled very close to Paramahamsa.
0: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
1: Sir, you spend all the time serving God.
0: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
1: Have you seen God yourself?
0: ఆయన పక్కన నవ్వి,
1: he laughed.
0: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
1: Yes, I see God as I see you.
0: నాకంటే దిగుగానే కనిపిస్తున్నావు.
1: I see in front of my eyes.
0: సర్వులు కూడా దైవ స్వరూపులే.
1: All are embodiments of the divine.
0: అయితే
1: however,
0: నీ దృష్టి వేరుగా ఉంటుంది.
1: However, your looks vision is different.
0: వీరందరూ కూడా నువ్వు మానవులుగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
0: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
0: కాదు.
1: నో.
0: పశ్యన్న పిచా నపస్సతి మూఢో మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
1: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
1: యు సీ యెట్ యు డినై.
0: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
0: ఓ నరుడా,
1: ఓ మ్యాన్,
0: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
0: భర్త కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
0: పదవుల కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ పొజిషన్.
0: ధనం కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ మనీ.
0: పేరు కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ నేమ్.
0: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
1: ప్రెస్టీజ్.
0: దైవం కోసం ఏడుస్తున్నారా?
1: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
0: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
1: వెన్ యూ పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యూ క్రై ఫర్ ద వరల్డ్, సడన్లీ యూ
0: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
1: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యూ బికమ్ పార్ట్ టైం డివోటీ.
0: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
1: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
0: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
1: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
0: భ్రాంతిని త్యాగం చేయాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
0: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
1: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
0: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
1: Giving up the bad qualities, bad thoughts within one's own mind is
0: true yoga. ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి,
1: వీ హ్యావ్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్.
0: అది ఏ నిజమైన త్యాగం?
1: దట్ ఈస్ ట్రూ త్యాగ ఆర్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
1: హౌ మెనీ అబ్జర్వ్ దిస్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్, యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
0: త్యాగంలో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
0: బలి చక్రవర్తి చూచాడు, వామనుడు వస్తున్నది.
1: Emperor Bali could know the approach of the dwarf Vamana.
0: Kani ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ
1: హీ వాస్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
0: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
1: హీ మేడ్ వామన బి సీటెడ్
0: స్వామి మీరేం కావాలి మీరేం కోరుతున్నారు అన్నాడు.
1: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
1: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
0: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా.
1: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్.
0: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
1: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
0: కాదు కాదు నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
1: బట్ నథింగ్ డూయింగ్ యూ గివ్ మీ దీస్ త్రీ.
0: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్
0: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
1: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపర్.
0: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
1: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపర్.
0: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
1: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
0: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
1: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్.
0: ఇచ్చాను.
1: Yes, I made a promise.
0: దీన్ని తప్పడానికి వీలు కాదు.
1: I will never go back.
0: గురువైనా సరే ఎవరైనా సరే.
1: Let him be the teacher or anyone for that matter.
0: గురువునైనా నేను త్యాగం చేస్తాను కానీ ఆడిన మాట నేను తప్పను.
1: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
0: దానం చేశాడు.
1: He offered.
0: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
1: Emperor Bali is the very form.
0: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
1: He never transgress the very word that he gives.
0: అందువలననే
1: so
0: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
0: కనుక మనం ఆరాధిస్తున్నాము సత్యమని ఆధారిస్తున్నాము.
1: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
0: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
1: Without this truth, nothing has any value.
0: Satya, dharma, prema, chantunu lekunna, vidyalan niyu nerchi viluvasunna.
1: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero.
0: Satya.

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize these values.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవియే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం truth is God.
0: Truth is God.
1: ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ. దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ద ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranam ga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: Unfortunately the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: You are just fragmenting, dividing this love.
1: కాదు.
0: No.
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: Let us unify, bring it all together.
1: Chudani,
0: make it divine love.
1: అన్ని దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: As all the threads are interwoven, it is so strong.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
0: When the threads are separated, you can cut it with a finger.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
1: కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటి దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
1: అదే మైత్రి.
0: దట్ ఈస్ ఫ్రెండ్.
1: వాట్ ఈస్ మైత్రి?
0: మైత్రి
1: సత్వ రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
0: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
1: Kanukane niyu mitratvani pondali.
0: So we should develop friendship.
1: You are my friend.
0: You are my friend.
1: God is my friend.
0: God is my friend.
1: Ee worldly friends anta pocket lo money chustaru.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your pocket.
1: Position istaru.
0: And the position of your
1: father.
0: Father
1: position sariga untundadi.
0: The position is fine.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది. హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ టెల్ యూ హలో.
1: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్,
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వర్డ్ ఫ్రెండ్స్,
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ హియర్. God is real friend.
0: God is the only
1: friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki ni podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandhamanchi ninbayani aapad bandhu vagavennaame mera.
0: But it's only God.
1: బంధువు ఒక్కడే భగవంతుడు.
0: God is only the refuge of the forlorn who will be with you.
1: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: You may go anywhere, he will
1: follow. వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
0: He is always with you, in you, above you, around you, and he is after you.
1: అలాంటి ఫ్రెండ్షిప్ మనం సంపాదించుకోవాలి.
0: We should acquire such sort of a friendship with God.
1: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
0: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్. లోకములో
1: తన కనుక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: దానం చేయవచ్చు,
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నము దానం చేయవచ్చు,
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు,
0: అండ్ క్లోత్స్,
1: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
1: బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
0: But Emperor Bali offered himself.
1: తనం తానే దానం చేసుకున్నాడు.
0: He has offered his own self.
1: అది నిజమైన గొప్ప విలువ.
0: That is the greatest value.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు.
0: Not the 3 footsteps.
1: తననే ఇచ్చాడు.
0: He offered himself.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magari atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemitettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Yem tichedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Yedo chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of flowers?
1: Yedaina market lo phalamulu teesukochi arpitam anukunte aa phalamulu ee chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: ఎ లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళపత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: ఆ వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాన్ని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
1: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎన్ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలి చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ
1: వీక్. పురోహితుడిని పోయి పోలాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
1: స్వామి,
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ
1: మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: He will offer anything that you ask for.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి
2: అన్నాడు. Watch this time and go there.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: Indra has taken upon the form of a Brahmin.
1: ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళాడు.
2: He went to ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుక్కుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్డ్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్,
1: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా.
2: ఐ ఆస్క్డ్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: యాస్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ హామ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేయాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫామ్ ఎ రేడియంట్ ఫామ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్ క్యారెక్టర్
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్ మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మి నీ రాజ్యలక్ష్మిని.
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్ కింగ్డమ్.
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారా, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character,
1: అందుకోసం
2: there is reputation and kingdom.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: So God has got all this.
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విస్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
2: Then he had a son by name Virochana.
1: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ సెల్ఫ్.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ బ్లడ్ రిలేషన్.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: గాడ్ హ్యాస్ నో
1: సచ్ రిలేషన్షిప్. హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
2: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
2: హెస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వాట్సెవర్.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: సో వీ హావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ టు సచ్ గాడ్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు.
2: దేర్ ఫోర్ ఎంపరర్ బలి ప్రాపగేటెడ్ దీస్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్ ఫాదర్ ఈస్ గాడ్ టీచర్ ఈస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king and she has put Rama to suffer.
1: Rama gavinchinatvanti talli talliya kaadu.
2: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leina chedinchavachchu.
2: If anyone comes in the way between you and God you can give up your mother.
1: Inka tandri
2: then father.
1: Hiranyakaspudu
2: ఫాదర్ హిరణ్య
1: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐ విల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలిచక్రవర్తి.
2: దట్ ఈస్ బలిచక్రవర్తి.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
1: పతియే దైవము.
2: ద హస్బెండ్ ఇస్ గాడ్.
1: పతియే నా గతి.
2: అండ్ హీఈస్ మై డెస్టినీ.
1: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం.
2: హౌ కెన్ ఐ లీవ్ హిమ్.
1: ఇది సందేహం వచ్చింది.
2: షీ డౌటెడ్.
1: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి.
2: బిఫోర్ రీచింగ్ ద్వారక హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి
2: స్వామి
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది.
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ.
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా.
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్.
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు భార్యలు వస్తున్నారు పోతున్నారు.
2: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్ వన్ ఆఫ్టర్ ద అదర్.
1: మెనీ లైఫ్. కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ లైఫ్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్, బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్.

0: Let this mind go
1: ఏ
0: ప్రయాగకు
1: పోదామని ఆ ప్రయాగకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమున తీర్ చల్లో రేమున్.
0: She has not gone to
1: ఇలా పింగళ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: నిర్మల పాని
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్.

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Jamunatir.
0: Oh man.
1: Ganga Jamuna. Irenitikitiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Jamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu. Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Stanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Chagam Chesindi Mira.
0: That is the sacrifice of Mira.
1: Kanukane Daivaniki Virudhamainatuvanti Margamlu Evaru Cheppinappatikini Ye Matramu Manam Vadalakoodadu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoodadu.
0: Doesn't matter even if there is fire on hand, burning all around.
1: Divi, bhumi, bhumi, divi kuda marinappatikini daivanni marchakoodadu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endaina kodanu daivam yokka vishwasanni matramu nirantaramu gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatuvanti raksha.
0: That faith will protect you.
1: Yuddhaniki pothunnadu కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ది సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దాని

0: చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన నీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: నీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటుపడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladu kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: He laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందున దివ్యమావు శ్రీరామరక్ష తోడుని

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలం నుండి కూడాను దైవ బలం లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబుల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాళ్ళు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సో స్ట్రాంగ్, ఒక్క
0: క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ విల్ మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తుంటాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగత్తు లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ వ్యాలియంట్
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వ్యాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit Brahmaiva Bhavati. Neeve Brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్ ఆత్మతృప్తికి నీవు ఫలిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: కనుక ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈజ్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్.
0: సత్ చిత్ ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renniti yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: Kanuka danini manam nirantaramu smaristu ravali.
1: Therefore we should think of that divinity.
0: Danini nirantaramu manam bhajistu ravali.
1: We should always chant its glory.
0: Bhajana vinasuka shanti.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Christmas is always celebrated with great joy and happiness in the divine presence of Bhagavan Baba. People from all over the world congregate to experience love, peace and bliss. Radio Sai now presents a recording of a divine discourse delivered by Bhagavan Baba on Christmas Day in the year 1999.
2: Janma cheta narulu, janma cheta janulu, parisuddha hudayulai. జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ityadi Gunamula Cheta Tana Yokka Sausalyamu Nasanam Chesukuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company, make him lose his character.
1: Yetti Doshamunu Leka Yetti Apacharamunu Leka Yetti Vanchalu Leka Nisvarthanga Undinatuvanti Yokka Manavudu Hrudayamunu Paadu Chesukuntunnadu Ee Sambandha Sambandhamu Cheta.
0: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: Manavudu chedipovutakkani baagupadutakkani ee parisaram yokka pramanamu snehitulu yokka pradhanamu ee manavatvanni nirmoolam gaavistundadi.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: Idi chaala nirmalanga nischalanga untundadi.
0: It's quite steady and pure.
1: Etti durgandham kaani etti chedulu kaani ee paper lo ledu.
0: There's nothing bad nor foul smell there.
1: Kaani ide paper nandu idi kemakrimeena manam upayoginchi paravesinappudu ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: Later it will go to the shop where sweets are sold.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: Ide paperu oka dry fish vaadi daggari poi cherthe dantlo dry fish nanta pottam katti ee dry fish vasana ee paper ku chendutundi.
0: In fact, the same paper is used to pack dry fish, it will have the smell of the dry fish.
1: Ide paperu paramalamanto koodinatvanti oka pushpamulu cheri pottam kattinappudu ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో, దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: As is the company that you join, naturally you carry the effect.
1: Kanuka manavudu manchi sambandhanni manchi samparkanni manchi padarthamulanu aashinchali.
0: Therefore man should always look forward to the good material and good company.
1: Ilanti company lu cherinappude manavudu unnata sthayi pondutadu.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company of friendship that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: liberation.
0: In fact, if you want to have hold on everything,
1: sat
0: that is you join good company. What is sat?
1: అదే సత్ చిత్ ఆనంద్ సత్ అనగా పర్మనెంట్ శాశ్వతము
0: సత్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: అనగా ఏది శాశ్వతం ఈ జగత్తులో
0: వాట్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్
1: అన్ని అశాశ్వతములే
0: ఆల్ ఆర్ ఎఫీమరల్
1: ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతము
0: గాడ్ ఇస్ పర్మనెంట్
1: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనట్టుగా ఉత్తమమైనటువంటివిగా ఆదర్శవంతమైనటువంటివిగా అమృతమైనటువంటివిగా అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you'll have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu puduthunnadu,
0: man is born,
1: aneka vidhamaina sambandha bandhavyanni kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many,
1: kaani annitiki nee lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadu.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: కనుక మానవుడు పుట్టినాడు.
0: Man is born.
1: పెరిగినాడు.
0: He grows.
1: ఆశలను మోసములను అన్నిటిని నేర్చుకున్నాడు.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
0: Well, there he falls.
1: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: What is that man should learn?
1: మానవుడు పుట్టినాడు. పెరుగుతున్నాడు. ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He's born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go round the planet.
1: చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They're mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: అయితే ఈ యంత్రం దేని కోసం కనిపెట్టాడు?
0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలను అనుభవించుకోవటం దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: కాదు కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
0: That kind of eating and roaming about are equally
1: dangerous.
0: The human life is not given
1: to that.
0: Body is the temple of God. The body is the temple of God.
1: How we are
0: misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొత్తం గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యూ నో డ్రైవింగ్, ఇఫ్ యూ డోంట్ నో దాట్ యూ విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: Therefore we have to know the proper technique as to make use of the body in a proper direction.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో దురాచారంతోనో దుర్గంధంతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతే ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: If you know driving, if you don't know

0: fundamental truth behind this invention of the human body, the
1: material. ఏదో పశువు మృగాదులుగా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird and beast.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలంటే
0: in order to know this truth
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is it true human if has all these four?
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్ యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలము లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగము కూడాను సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైమ్ గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
0: In fact, that they are wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవాల్సినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి, an ascetic is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these 4 categories, the celibates, the householder, the recluse and renunciants are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of
1: సత్కర్మలో ఎంత ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: In fact, he makes every attempt, but it's the ego that comes on the way.
1: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రంగా ఉంచుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: Therefore, man should undertake activity to sanctify the time given.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత, కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు కదాచనన్న, కర్మ ఎందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares, you have not every authority.
1: ఫల నిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
0: Don't be carried away by
1: ఫల నిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
0: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
0: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
0: Undertake action.
1: అది ఏ నిజమే, డ్యూటీ ఇస్ గాడ్.
0: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
0: In fact, their action would manifest in front of us.
1: భక్తులమే, భక్తులమే, భక్తులమే అనుకుంటున్నారు.
0: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
0: You have to render service with the divine
1: soul. సర్వుల యందు ఉన్నటువంటి దైవమే అని చింతించాలి.
0: Think that God is everywhere in everyone.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి.
0: Consider that God is present in the entire universe.
1: నేను ఎవరికో విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను.
0: That you have gone to that village and
1: you said, నేను ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను.
0: That I served those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
0: A small example.
1: పవిత్రమైనటువంటి
0: భాగవతం. భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి, బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.

0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తువులు యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెన్స్ ది ఎస్సెన్స్,
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి,
0: బా డివోషన్,
1: గా జ్ఞానము,
0: గా విజ్డమ్,
1: వా వైరాగ్యము,
0: వా రెన్సియేషన్,
1: తా తపస్సు,
0: తా తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యూల్ హ్యావ్.
1: అది ఏ కడపటి అక్షరము.
0: That is the liberation, the final, ultimate.
1: Kanuka, ee Bhagavatam nandu unnatundi gopakulu yokka antaratmanu motta motta gurtinchalani prayatninchali.
0: We have to understand the inner significance behind all this.
1: Goparudu gokulamlo vadali madura pochi cheri aneka vidhamulu gaakudanu rajya sambandhamainatundi vishayallo palgoni rajunu teerchididdeetundi yokka margamlo praveshinchadu.
0: Gopala left Gokula and has gone to Madhura and he has taken active involvement in running the entire kingdom and shaping, molding the kingdom in a proper way.
1: Gokulam yokku vasulainatundi gopikalu gopalulu kodanu chaala paritapistunnaru.
0: The inhabitants of Gokulam were feeling very sad.
1: Gokulam anta kodanu endabarinattiga untundadi.
0: The entire Gokulam looked as if it's barren,
1: lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Yem cheyalanatundi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: తినడానికి తిండి కానీ కట్టడానికి వస్త్రం కానీ లేకపోలేదు.
0: There is no shortage of dirt for food or
1: clothing. ఉండి వారు భుజించటం లేదు.
0: They have food but they couldn't partake.
1: అన్ని సుఖములు ఉండి కూడాను అనుభవించటం లేదు.
0: They have all comforts but they could not enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు.
0: God, Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృషిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
0: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: ఉద్ధవా,
0: ఉద్ధవా,
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవా టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్, పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవా ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ the lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపాలమునికి వెళ్లి, అమ్మా గోపికలారా, గోపాలురారా, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
0: He went to Gokulam.
1: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarva Uttishtati. Ekkada chusina untunnadu Krishna.
0: His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopikas.
1: Aa navvukudunu aanandamtho navvinatundi navvu kaadu.
0: It's not a smile or born of happiness. Eladantho
1: navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
1: మాకు ఇవి మాకు అక్కరలేదు.
0: వీ డోంట్ వాంట్
1: సగుణ సాకారమే మాకు అత్యవసరం.
0: వీ వాంట్ గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: What taste is there in formless divinity?
1: Plastic wares untai enno chikkutuntai.
0: We have got plastic articles many.
1: Kaani plastic palamulu enno chikkutuntai.
0: You have any plastic fruits?
1: Kaani avanta manam bhujistunnama?
0: Do you eat plastic fruits?
1: Kaani plastic draaksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నామా?
0: డూ యూ ఈట్ దేమ్?
1: లేదు. ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ టు ద వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యూ షో అస్ కృష్ణ.
1: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ కన్సర్న్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్ధవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the
1: వారి హృదయములు భగవంతుడికి అర్పితమైపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ సరెండర్డ్ దేర్ హార్ట్స్ టు గాడ్.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: సో వి కాల్ కృష్ణ ఇస్ హరి.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: ద వన్ హూ హాస్ స్టోలన్ ఇస్ హరి.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than
1: Hari. We
0: have only one mind.
1: We
0: don't have
1: many.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: ఇట్ హెస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: యు షోస్ హరి డైరెక్ట్లీ.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యముని యొక్క మనసు తిరిగిపోయింది.
0: దేర్ డిక్లరేషన్ దట్ దే హావ్ ఓన్లీ వన్ సింగిల్ మైండ్ బ్రాట్ ఎ చేంజ్.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ద మెయిన్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ విజువలైజ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ అన్పొల్యూటెడ్.
1: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent the message through this butterfly.
1: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్ధవుని వైపు చూపితే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending the discipline so they were not looking at Uddhava. Is enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళనాదమే చాలు.
0: Is enough that if you are able to listen
1: Krishna
0: to the
1: ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: Love of Krishna is enough for us to enjoy and experience.
1: ఇతర రూపములు కానీ ఇతర శబ్దములు కానీ ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
0: We don't want any other forms or sounds or teachings of anyone.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుడి నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కనులంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కనుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
0: వి ఆర్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
0: సో అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ శాండ్ డెజర్ట్.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: అండ్ డోంట్ అలౌ ద బోట్
1: నీ పడవను తీసుకుని నీ వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి?
0: Better you go back to your place where you have come from.
1: Nirguna Brahmam.
0: You believe in attributeless.
1: Maaku nirguna Brahmam avasaram ledhu.
0: We don't want
1: saguna Brahmame maaku satyam avasaram.
0: We want God with attributes.
1: Ani cheppi
0: so saying
1: nee velli pomannaru.
0: They want him to return.
1: Appudu Uddhavudu
0: nen Uddhava
1: chaala telivi techukoni nenu gnanam anukunnanu nenu gnanam kaadu.
0: He picked up his intelligence and he said
1: nenu parama ajnanam nenu.
0: I'm ignorant.
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
0: డిక్లేరింగ్ దట్ ఇస్ ఎన్ ఇగ్నోరెంట్ వన్ హీ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ ఎ పేపర్.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
0: హీ వాంటెడ్ దెమ్ టు రీడ్.
1: అయ్యా ఉద్ధవ, మేమున్నది ఎక్కడ ఉన్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
0: ఉద్ధవ, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ సిటీస్, వీఆర్ లివింగ్ హియర్ ఇన్
1: గ్రామంలో. ఏ స్కూలు కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకేమీ తెలియదు.
0: In this village, there is no school at all.
1: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact, our entire life got
1: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖను ఏ రీతిగా మేము చదవగలము?
0: Then we don't know alphabets. How do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నారు.
0: We don't want this message, but you take it with you.
1: ఏమి, కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
0: A Gopika having Uddhava, said Uddhava,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
0: You are carried away and you are
1: ignorant.
0: You are perfectly totally ignorant.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
0: We We don't want to read the
1: message.
0: We don't
1: learn it. Though
0: we know how to read to some extent,
1: మా కృష్ణుని యొక్క లేఖన మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటిదారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుంది.
0: There's another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
0: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: There's only one relationship between us.
1: అని చెప్పి
0: they said so.
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని
0: and taking the honeybee as an excuse.
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: They wanted the honeybee to convey the message to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barina madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma.
0: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasavidilo Krishna bhanuni tejamu nilupamanuma.
0: Across the sky of our mind, they're full of clouds all over there. Let
1: Krishna appear. In fact,
0: our hearts are pitch dark.
1: We don't know where
0: to go and
1: where to stay. In our hearts, which are
0: totally dark and cloudy, let the Krishna light the lamp.
1: That's the way
0: how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి
0: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
1: రాధిక చెప్పింది.
0: రాధిక సే
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
0: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీఆర్ బోర్న్.

0: O God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవు ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవా.
0: O Krishna, if you stand here as a tree, let me be born as a creeper twining around you.

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు. అది
0: ఇస్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యక్తి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమస్తి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యక్తి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమస్తి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమస్తి తత్వాన్ని మేము కోరుతున్నాం, కానీ వ్యక్తి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు నడిపినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి యందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Have the faith that God is in everyone.
1: అన్ని పదార్థముల యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: God is present in all the material.
1: అంతా దైవ స్వరూపమే.
0: Everything is the divine manifestation.
1: ఏ రూపమును ధరించినా
0: any form that he may take,
1: ఏ వస్తువుగా మారినా
0: he may take any object,
1: ఏ ప్రదేశమునకు పోయినా
0: maybe in any place,
1: సర్వత్రా దైవ యొక్క స్వరూపమే.
0: You find God everywhere.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదే.
0: దేర్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మారేందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజెస్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే థాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్ని అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధన చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్. మీరు అంతా
1: రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ మచ్ మోర్ దాన్ వాట్ దే సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ ఆఫ్ ఇట్ వాస్ ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్, క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి.
1: దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ద మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ us ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హెస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల,
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్,
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: She is a widow.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: She has a daughter.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: She studied in our college.
1: ఆ అమ్మ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: Now she is in Australia.
1: భర్తతో ఉంటుంది.
0: She is staying with her.
1: భర్తను కూడా మార్పు చేపించింది.
0: She brought a change.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్
1: ప్రేయర్. అమ్మాయి చెప్తుంది, నాకెందుకు ఈ బాధ్యత?
0: డాటర్ సేస్
1: బంధనం నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైనటువంటి కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెటరీ
1: లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికారి.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back to life.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే పృథ్వీ చంద్రమతి భారతీయ గాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే.
0: In fact Sita who stepped into the furnace and flames to prove her
1: character. కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: అసత్ సాగర వేష్టి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్
1: ప్రాస్పర్. లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటున్నారు ఇన్ ద లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హు విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: మెసెంజర్ ఆఫ్ సత్సాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హ్యావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: నిజానికి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వపు మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానం అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులే.
0: Man considers that the one of wisdom, but actually he is
1: ignorant. They only
0: have textual knowledge, but they have no entry into the inner
1: sanctuary.
0: That's all the bookish knowledge.
1: Kani sthilada matramu practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: Andaru kaadu kani ekku mandi vaarlokulo unnaru.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ. పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైన కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధమైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: ఆనాటిలో ఉద్ధవుడు అనేటువంటి గొప్ప జ్ఞానిగా భావించేవారు.
0: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్
1: ఆఫ్ ది ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రే టు కృష్ణ bless me at least with a part of their mighty
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one
1: kani magavariki enno manasulu unnai.
0: Men have many minds
1: kani gopikulu cheppinatundi antaratham adu okkate chalu ade goppa vedantam.
0: There lies the entire philosophy in the teachings of gopikas.
1: Meeku poyina thuru kuda cheppanu.
0: Bhagavan said last time
1: janaka maharaju aasthanam lopala
0: there in the court of janaka king
1: yagnavalkudu veerandaru kuda goppa goppa panditulu unta cheraru.
0: There are great scholars like yagnavalkya
1: kani atariki minchina varu marokaru leru.
0: None would ever excel him.
1: కాని ఆ సభ లోపల
0: గార్గి
1: ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: There stood up one Gargi.
1: ఆమె ఈ యాజ్ఞవల్కుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on questioning యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య could not
1: జవాబే చెప్పలేదు.
0: He could not answer.
1: కానీ యాజ్ఞవల్క మీరు గొప్పవారే మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను మీరు మహాజ్ఞానియే కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గి సెడ్ యజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ద గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశములకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద స్కై అండ్ ద ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యూ ఫైండ్ ద స్పేస్. There you find the space in the sky.
1: Anta nastimainatundi. Akasham gaganam shunyamanindi.
0: And in fact she said that the entire sky over there, anta vakate
1: ekam satya prabhudavadanti anta daivatyam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Kanukane ee naadu manushulani కొండలని గుట్టలని చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ
1: మనుషులు మనుషులు కాదు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్
1: తోలు బొమ్మలే.
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యు విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్ అంతా కూడా దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపండి.
0: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: All are God's deeds.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావాలు భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, కేటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిం సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి
0: వీ హావ్ టు గివ్ అప్ ద డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్
1: మతిని విశాలపరిచి
0: వీ హావ్ టు ఎక్స్పాండ్ అవర్ విజన్.
1: మతంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: అండ్ వీ హావ్ టు ప్రొవైడ్ ప్లేస్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: వెన్ వీ హావ్
1: సచ్ ఆఫ్ హ్యూమానిటీ,
0: వెన్ వీ హావ్ ద డివోషన్ అండ్ సిన్సిరిటీ, దేర్ ఇస్ ఓన్లీ
1: మతం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: వీ హావ్ ఓన్లీ వన్ రిలీజియన్, వన్.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు దట్ సింగిల్ రిలీజియన్.
1: ఏది ఆ మతము?
0: వాట్ ఇస్ దట్ రిలీజియన్?
1: మానవత్వం అనేటువంటి మతమే మతం.
0: అండ్ దట్స్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా
0: there is no heart
1: వాడు మమ్మంది కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా
0: when there is no heart
1: వాడు హిందువు కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
0: when there is no heart he is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
0: అండ్ హీ సెడ్ సచ్ ఎ పర్సన్
1: హృదయమే అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్ట్ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమం మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanthi Nilayam only you experience that unity in the divinity. దేశం
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడాను ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assembled here. Christians from all over the world have assembled here. Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏ ఏకం సత్తి ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగే.
0: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యు షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచం అంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్. కానీ
1: మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్స్ హి విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్,
1: ఈ విధంగా తప్పించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యు లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యు ప్రాపగేట్ అండ్ షేర్ ద స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి,
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువులు ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనమే మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు.
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు చాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: When you do that,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందని, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop fear. And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village. Then you can serve the country by and large. Students,
1: దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs to.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu desha.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: ఫలితం. అది దైవమే నీకు రచిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆభిక్షను పెడతాడు.
0: God will grant all that you
1: కనుకనే need. ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థినులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసునా?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యు బి బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యు టుమారో.
1: కనుకనే తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ యూఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ మే హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: భావం తద్భవతి, ఇది వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లెస్ఫుల్ థింగ్.
1: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ది డివైన్ లవ్. Love for God.
1: ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: That you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు.
0: With that love you can achieve anything in this world.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు. మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమ ముదిత మనసు కహ.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the auspicious occasion of Guru Purnima. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the Prashanti Bhajan group will be offering a devotional music program, Guru Vandana, followed by talks by two of our esteemed elders, Sri S.S. Naganand Garu, member, Sri Satya Sai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. After the two talks, with Bhagwan's blessings, we'll be having an inauguration ceremony of a new facility in the Sri Satya Sai Mobile Hospital, followed by an audio-visual presentation. On the occasion of Guru Purnima, we will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., Sri Mahesh Kale and his team of fellow musicians will be offering a devotional music program at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య ఆశీసులతో పరమ పవిత్రమైన గురు పూర్ణిమా పర్వదినాన్ని పురస్కరించుకొని సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 ప్రశాంతి భజన బృందం వారు గురువందన పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్ఎస్ నాగానంద్ గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ నిమీష్ పాండ్యా గారు ప్రసంగిస్తారు. ఆపై భగవాన్ బాబావారి దివ్య ఆశీసులతో శ్రీ సత్యసాయి మొబైల్ ఆసుపత్రిలో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభిస్తారు. తదుపరి ఒక వీడియో ప్రదర్శన. అనంతరం గురు పూర్ణిమ సందర్భంగా స్వామివారి దివ్య ఉపన్యాసం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:00 శ్రీ మహేష్ కాళే గారు మరియు బృందం ఒక భక్తి సంగీత కార్యక్రమాన్ని స్వామివారి పాద పద్మముల చెంత సమర్పిస్తారు. సాయి కులవంత్ సభామండపంలోని రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: With this, it's time to end this episode of Radio Sai Bhajan Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. The sound engineers for this program are Sunil, Abhishek and Dhananjay. With heart full of gratitude, we offer this program at His lotus feet. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 27th October 2016 as part of Thursday Live from Prashanthi Nilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 21 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस मधुर प्रवचन में भगवत गीता के अत्यंत महत्वपूर्ण तथ्य सांख्य योग पर प्रकाश डालते हैं। स्वामी ने स्पष्ट किया है कि गीता के अन्य सभी अध्याय इसी सांख्य योग के प्रतिबिंब मात्र हैं। इस सांख्य योग में आत्म और अनात्म तत्वों की विशद व्याख्या की गई है, जिसे सामान्य लोगों के लिए और भी सरल बनाते हुए स्वामी ने अनेक प्रतीकों और उदाहरणों को प्रस्तुत किया है। भगवान बाबा स्पष्टतः कहते हैं कि मोह और अज्ञान में फंस जाने के कारण ही अर्जुन जैसा वीर भी कमजोर पड़ गया, जिसे अपने कर्तव्य का बोध कराने के लिए ही श्री कृष्ण ने सांख्य योग का उपदेश दिया। इस योग का निचोड़ यह है कि सभी नाते रिश्ते ही नहीं, प्रत्युत इसके आधार ये शरीर भी नश्वर ही हैं, जिनकी तुलना श्री कृष्ण ने वस्त्र से की और उपदेश दिया कि इसका त्याग अत्यंत सहज होना चाहिए। आत्मा के यथार्थ ज्ञान से ही मानव में यह विरक्त भावना जागृत हो सकती है।
4: ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించుటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువను అందించింది. అర్జునుడి యొక్క బలహీనతను శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. కల్వస విధం అనగా పిరికితనమని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
3: సాంఖ్య కా అర్థ జ్ఞాన్ హై. ఇస్ జ్ఞాన్ చింతన్ కే అంతర్గత్ అనాత్మ వస్తువో కీ గినతీ కర్తే సమయ సంఖ్యాఓ కో ప్రధానతా దీ గయీ హై. అర్జున్ కీ కమజోరీ ఔర్ శోక కో దేఖ్ కర్ బడే హీ ఊబ్ కే సాథ్ श्री कृष्ण ने कश्मलमिदम कहकर निंदा की। कश्मलमिदम का अर्थ भीरुता, शोक और मनोमालिन्य कह सकते हैं।
4: अर्जुन ई शोकमनकु ई पिरिगितनमनकु कारणमेमिटि? नी योक्क मनस्सु योक्क मालिन्यमे दीनिकि मूल कारणमनि विमर्शिंचाडु. కర్పణ్య దోష అని కూడా కృష్ణుడు పదమును ఉపయోగపెట్టాడు. అనగా కృపణుడి యొక్క భావమే కర్తవ్యం.
3: హే అర్జున్, ఇస్ కమ్జోరీ ఔర్ శోక కా కారణ క్యా హై? తుమ్హారా మనోమాలిన్య హీ వాస్తవిక కారణ హై. శ్రీకృష్ణ నే కార్పణ్య దోష శబ్ద కా ప్రయోగ కియా. కృపణ కా భావ హీ కార్పణ్య హై.
4: కృపణుడు అనగా దరిద్రుడని లోభి అని అర్థములు ఉంటున్నవి. అయితే ఈ అర్థములు అర్జునకు అంత సరి అయినటువంటివి కావు. కారణమేమనగా అర్జునుడు లోభి కాదు లేక దరిద్రుడు కాదు. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కాని దరిద్రుడు అనేటువంటి అర్థం కాని అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు.
3: కృపణ శబ్దకే దో అర్థ హై, దరిద్ర ఔర్ లోభి. యే అర్థ అర్జున్ కే లాయక్ నహీ హై, క్యోంకి అర్జున్ లోభి అథవా దరిద్ర నహీ హై. అతః యే లోభీ అథవా దరిద్ర జైసే అర్థ అర్జున్ కే లియే సహీ నహీ హై.
4: ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది. అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నవి. సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం, వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖము. జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహకార మాత్రమైనటువంటి తరంగం. ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం.
3: ఉపనిషద్ అర్థ కే అనుసార్ ఇస్కే లియే అజ్ఞానీ కా అర్థ హీ సమన్విత్ హోతా హై. అజ్ఞానీ హోనే కే కారణ హీ యే దుఃఖ్ ఔర్ మోహ్ ఉన్హే సరాబోర్ కర్తే జా రహే హై. సంయోగ్ సే హీ మోహ్ బన్తా హై, వియోగ్ కే కారణ దుఃఖ్ ఉత్పన్న హోతా హై. జీవన్ సంయోగ్ ఔర్ వియోగ్ కా సంఘర్షపూర్ణ ఉత్తాల్ తరంగ హై. ఇన్ సంయోగ్ ఔర్ వియోగ్ సే సమన్విత్ హీ యహ్ మానవ్ జీవన్ హై.
4: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటిది భారత యుద్ధం. ఇది సంధి స్థానం. సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని, ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటిది సంధి. పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి. సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
3: महाभारत का यह युद्ध भी इन दोनों में घटित हुआ है. यह संधि का स्थान है. दो कालों का समन्वित रूप ही संधि है. आनंद और दुख के मध्य यह संधि ही निहित है. दिन और रात के मध्य भी संधि ही निहित है. संयोग और वियोग के मध्य यह संधि ही है. अतः प्रत्येक मानव इस संधि काल में सुख और दुख के अनुभव प्राप्त कर रहा है.
4: पूर्ति सुखमुनंदैना प्रवेशिंचालि लेक दुःखमुनंदैना प्रवेशिंचालि. अयिते मानवुडु सुखमुने अपेक्षिस्तारु कानी दुःखमुनि ए मात्रमु अपेक्षिंचडु. कनुक ई सुखमुनु प्रवेशिंचडानिकि तगिनटुवंटि कृषि ई योक्क ज्ञानम. ई सांख्य योगमुलो अधिकंगा शरीरमु योक्क व्यक्तिनि अंदिंचि దివ్యంతమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
3: యాతో పూర్ణ సుఖమే ప్రవేశ్ కర్నా చాహియే అథవా పూర్ణ దుఃఖమే ప్రవేశ్ కర్నా చాహియే. పరంతు మానవ్ సుఖ కీ హీ అపేక్షా కర్తా హై, దుఃఖ కీ అపేక్షా బిల్కుల్ నహీ కర్తా హై. సుఖమే ప్రవేశ్ హేతు కియే జానే వాలా ప్రయత్న హీ జ్ఞాన్ హై. इस सांख्य योग में विशेषतः शरीर पर विरक्त भावना को बढ़ाकर आत्म तत्व जो स्वयं ही दिव्यत्व है का उपदेश देना ही होता है.
4: इकड़ ऋषि केशा गुड़ा केशा अनि रेंडु पदमुलु एर्पड़ुतु वच्चायि. ऋषि केशुडनगा इंद्रियमुलकु अधिपति, गुड़ा केशालगा इंद्रियमुलनु निग्रहिंचिनटुवंटि वाडु. ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు. ఈ ఇరువురికి మధ్య ఈ విధమైనటువంటి వివాదములు జరుగుతూ వస్తున్నాయి. దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునికి.
3: యహా ఋషికేశ్ ఔర్ గుడాకేశ్ దో శబ్ద హై. ఋషికేశ్ కా అర్థ ఇంద్రియో కా అధిపతి హై. గుడాకేశ్ కా అర్థ జిస్నే ఇంద్రియో పర్ నియంత్రణ కియా హై. అర్జున్ నే ఇంద్రియో కో నియంత్రణ మే కియా. శ్రీకృష్ణ ఇంద్రియో కే అధిపతి హై. ఇన్ దోనో కే మధ్య హీ ఐసే వాద్ వివాద్ హో రహే హై. అర్జున్ కీ దేహాత్మ భావనా హీ ఇస్కా మూల్ కారణ హై.
4: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు అర్జున. మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు. ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది. ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి. ఇది కేవలం వస్త్రం వంటిది. ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి
3: బంధువో ఔర్ మిత్రో కో దేఖ్ కర్ ఉన్కో హోనే వాలే ఖతరో కీ కల్పనా కర్ అర్జున్ దుఖీ హో రహే హై. శ్రీకృష్ణ నే కహా హే అర్జున్ సబ్సే పహలే దేహ కే బారే మే విచార్ కరో. యహ దేహ తత్వ నితాంత జడ హై. యహ జీవ ద్వారా ధారణ కీ హుయీ ఉపాధి హై. यह एक वस्त्र के समान है. मलिन एवं पुराने वस्त्र को त्याग कर नए एवं विशुद्ध वस्त्र को धारण करना मानव के लिए अत्यंत सहज है.
4: इक वस्त्र मन विचार विषय अच्छे मलिन वस्त्र विसर्जन नूतन वस्त्र धरने वे मरक देह धरने ఇది పాట వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు. అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు. పాట వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో ఏ 90 సంవత్సరంలో ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రం విసర్జించడంలో ఎట్టి బాధను ఉండదు. ఇట్లు పాట పడక పూర్వమే యవ్వనమందు బాల్యమునందు ఈ వస్త్రములు వదలటము కొత్త వస్త్రములు వదలనట్టే కదా.
3: యహా वस्त्र शब्द पर जरा विचार करना चाहिए. मलिन वस्त्र को त्याग कर नए वस्त्र को धारण करने का अर्थ इस देह को त्याग कर नए देह को धारण करना ही है. श्री कृष्ण ने देह को पुराना वस्त्र निरूपित किया है. परंतु यहां सामान्य लोगों को एक संदेह हो सकता है. पुराना वस्त्र कहने पर इस देह को 80, 90 या 100 वर्षों के बाद त्यागने में कोई चिंता नहीं होगी. परंतु पुराना होने से पहले ही यौवन या बाल्यकाल में वस्त्र को त्यागने का मतलब नए वस्त्र को त्यागना ही है ना.
4: वो 20 సంవత్సరం ఇది మన దృష్టిలో. దీనికి కృష్ణుడు చక్కని ఒక ఆదర్శాన్ని అందించాడు. మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక పట్టను మనం తీసుకుని వచ్చాం. ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో జీరోలో పడవేశాం. ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరం అయిన తర్వాత ఈ బట్టలు సర్దేటువంటి సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
3: 20 వర్షం కి దేహ ప్రాణ త్యాగనే పర్ ఇసే పురాణా వస్త్ర త్యాగనా కేసే సమ్జా జా సక్తా హై. హమారీ దృష్టి మే యహ నయా వస్త్ర హీ హై. ఇస్కే లియే శ్రీకృష్ణ నే ఏక్ సుందర్ ఉదాహరణ దియా. జబ్ హమ్ కిసీ యాత్రా పర్ జాతే హై తో వహాన్ సే ఏక్ షర్టింగ్ క్లాథ్ లే ఆతే హై. ఉసే హమ్నే ఏక్ అల్మారీ మే డాల్ దియా. 5-6 వర్షం కే బాద్ కిసీ అవసర్ పర్ अलमारी सहेजते समय यह कपड़ा हमें दिखाई पड़ा.
4: तक्षण में ज्ञापक वच्ची अयो नीर बलाद समय में तेचिनेटुवंटि वस्त्रमनि कोनि टैलेंट पिल्ची तन मेजर इच्ची ओक शर्ट कुट्टिंचुकुन्नाडु. आ एक कोत्त शर्ट धरिंचाडु. ఈ రోజున తేలహాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు. వీపు పైన చినిగిపోయింది. కొత్త షర్టు అప్పుడే చినిగిపోయాయి అని మనం విచారిస్తాం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? షర్టు కుట్టడం కొత్తది గాని బట్ట యొక్క స్టాక్ పాతది.
3: తబ్ అచానక్ యాద్ ఆయా కి అరే ఫలా సమయ మే మేనే హీ ఇసే లియా థా. ఐసా విచార్ కర్ ఏక్ దర్జీ కో బులా కర్ అప్నే మాప్ దేకర్ ఏక్ కమీజ్ సిల్వాయి, బిల్కుల్ నయీ కమీజ్ పెహనీ. ఇస్కే బాద్ ప్రేయర్ హాల్ మే ఆకర్ బైఠనే కే లియే ఝుకా, తురంత్ కమీజ్ పీఠ పర్ ఫట్ గయీ. అబ్ హమ్ చింతిత్ హోతే హై కి కమీజ్ తో నయీ థీ లేకిన్ ఇత్నీ జల్దీ ఫట్ గయీ. ఇస్కా ఆంతరిక్ అర్థ క్యా హై? కమీజ్ తో నయీ నయీ సిల్వాయి గయీ, పరంతు ఇస్కా కపడా పురానా స్టాక్ హై.
4: పాకెట్లు అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు, కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది. అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది. ఇది జన్మాంతరంతో జన్మ జన్మములు ఎందుకు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
3: కమీజ్ కే కాలర్ ఆస్తీన్ ఆర్ పాకెట్ సబ్ సిల్వాయే తో నయే హీ హై, పరంతు కపడే కా స్టాక్ పురానా హై. ఇసీ ప్రకార్ ఏక్ శరీర్ కో ధారణ కర్నా, ఉమ్ర కా బఢనా హమే నయా లగ్తా హై, పరంతు జీవన్ బడా పురానా హై. యహ జన్మాంతరో సే చలా ఆ రహా హై, అనేక్ జన్మో సే ఉమ్ర కే హిసాబ్ సే చలా ఆ రహా హై.
4: దీనికి మరొక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద మనిషి, ఒక మంచి యువకుడు ఇద్దరున్నారు. మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు, కానీ ఆ రాయి పగలలేదు. కానీ కస్తూరిట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తి ఏట్లు అట్ల వేశాడు, అది పగిలిపోయింది. ఈ 20 సంవత్సరంలో యువకుడు 20 ఏట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు, కానీ 80 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేస్తే పగిలిపోయింది. దీని ఉండేటువంటి యొక్క మాత్రం ఏమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
3: ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఏక్ బడీ ఉమ్ర కా ఆద్మీ ఆర్ ఏక్ యువక్, దోనో హై. 25 వర్షో కే యువక్ నే ఏక్ హథోడే సే ఏక్ బడే సే పత్థర్ పర్ 20 బార్ వార్ కియా, లేకిన్ వహ్ పత్థర్ నహీ టూటా. ఇతనే మే హమారే కస్తూరీ కే సమాన్ ఏక్ ఆద్మీ ఆయా ఔర్ ఉస్నే మాత్ర 2 బార్ వార్ కియా, తురంత వహ్ పత్థర్ టూట్ గయా. 25 వర్షో కే యువక్ కే 20 వారో సే భీ పత్థర్ నహీ టూటా, పరంతు 80 వర్షో కే బూఢే కే 2 వారో సే పత్థర్ టూట్ గయా. ఇస్మే క్యా విశేషతా హై? హమే విచార్ కర్నా చాహియే కి క్యా వహ్ బలవాన్ హై యా యహ్ బలవాన్ హై.
4: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం. ఈ 2 దెబ్బలకి అది పగిలిందని మనం భావిస్తున్నాము, కాదు. 22 దెబ్బలకి అది పగిలింది. 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది పెద్దపడింది.
3: కస్తూరి కే సమాన్ ఏక్ ఆద్మీ ఆయా ఔర్ ఉస్నే మాత్ర 2 బార్ వార్ కియా, తురంత వహ్ పత్థర్ టూట్ గయా. 25 వర్షో కే యువక్ కే

0: పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు. ఈ జన్మములో ఈ విధమైన వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి గావించుకున్నాడు.
1: బూఢేకే దో వారో కోహి హం గినతీ మే లే రహే హై, హం సోచ రహే హై కి దో వారో సే హీ పత్థర్ టూట్ గయా హై. నహీ, పత్థర్ 22 వారో సే టూటా హై. యువక్ కే 20 వారో సే వహ నరమ్ హువా, ఇస్కే బాద్ దో వారో సే టూట్ గయా. ఇసీ ప్రకార్ పిఛలే జన్మ మే అనేక సాధనాయ కర్కే అనేక విషయం కా ఉపభోగ్ కర్కే దేహ త్యాగ్ దియా. ఇస్ జన్మ మే బుఢాపే కే ఆనే సే పహలే హీ ఇసే పూరా కర్ లియా.
0: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును శిక్షామర్త్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము. కాని భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణములను, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు. అదే విధముగానే నాయన, ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటివి, ఇది యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి. కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి, ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి.
1: ఇసీ ప్రకార్ హం ఇస్ జన్మ కే ఉమ్ర ఔర్ శక్తి ఏవం సామర్థ్య కో ప్రమాణ స్వరూప్ గ్రహణ కర్ రహే హై. పరంతు ఈశ్వర్ బీత్ గయే ప్రమాణో, పరిస్థితియో ఔర్ పరిణామో కో ఆధార్ కే రూప్ మే లేతా హై. ఇసీ ప్రకార్ యే సారే దేహ జీర్ణ హో జానే వాలే హీ హై. యే యుగ యుగ సే పీఢీ దర్ పీఢీ జనమ్ జనమ్ సే చలే ఆ రహే హై, అతః యే జీర్ణ హోనే వాలే హీ హై.
0: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీనికి పేరు. మొదలు ఒక మాంసపు ముద్దగా పుడుతుంది, తిరిగి కోమలంగా పెరుగుతుంది, ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది, క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది. ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటిది. ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది. కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
1: జీర్ణ హో జానే కే కారణ హీ ఇస్కా నామ్ శరీర్ పడా. పహలే యహ్ ఏక్ మాంస్ కే లోథ్ కే రూప్ మే జన్మతా హై, ఫిర్ బడీ కోమల్తా కే సాథ్ బఢ్తా హై, అత్యంత ఆకర్షక్ ఢంగ్ సే బఢ్తా హై, ఫిర్ ధీరే ధీరే యహ్ వికృత హో జాతా హై. యహ్ అనేక్ ప్రకార్ సే పరివర్తనో సే గుజర్ కర్ జీర్ణ హో జాతా హై. యహ్ అనేక్ పరిణామో సే యుక్త హై. యహ్ అనేక పరిణామో సే యుక్త జడ్ హీ హై, చైతన్య నహీ హై.
0: అయితే మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు. గడియారానికి గీస్తే 3 ముందు తిరుగుతూనే ఉంటుంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇన్ని గంటలు అయితే చెప్పుతుంది. ఇది బాగా కదిలినంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ఇది ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా? ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుండాలి.
1: ఫిర్ సందేహ ఉత్పన్న హోతా హై కి యహ్ బాతే కర్ రహా హై, ఘూమ్ రహా హై, కామ్ కర్ రహా హై, బఢ్ రహా హై, ఫిర్ యహ్ జడ్ కైసే హువా? చాభీ దేనే పర్ ఘడీ కి తీనో సూయ్యాం ఘూమ్తీ హీ రహతీ హై, ఘంటియాం బజాతీ రహతీ హై, బతాతీ హై కి ఇతనా సమయ హువా హై. అచ్చీ తరహ సే ఘూమ్తీ రహనే ఔర్ ఘంటియాం బజాతీ రహనే మాత్ర సే క్యా హమ్ కహ సక్తే హై कि इसमें प्राण है? यह केवल चाबी के आधार पर चल रही हैं और घंटियां बजा रही हैं।
0: दैव युक्त चैतन्य युक्त शक्ति के तने ये देह पुरनो नड़स्तुंडाली माटाड़तुंडाली चूस्तुंडाली अन्य परलो न पालवंतुंडाली. ये लाइक होते ये विधम का घड़ियार नड़चले दो గంటలు చెప్పలేదు. అదే విధంగా దైవత్వం దివి చైతన్యము లోపల లేకపోతే ఇది ఏ పనిని చేయలేదు. కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: ఇసీ ప్రకార్ ఈశ్వర్ కే చైతన్య కే కారణ యహ్ శరీర్ భీ చల్ రహా హై, బాతే కర్ రహా హై, దేఖ్ రహా హై, సభీ కామో మే

0: भाग ले रहा है। जिस प्रकार चाबी के न देने पर घड़ी चल नहीं सकती है, घंटियां नहीं बजा सकती है, उसी प्रकार ईश्वरीय चैतन्य के न होने पर यह शरीर कोई काम नहीं कर सकता है। घड़ी चल रही है, घंटियां बजा रही है, परंतु शरीर बढ़ भी रहा है, यही बड़ा आश्चर्य है। यदि यह जड़ है तो यह बढ़ना कैसे? ऐसे बढ़ने का कारण क्या है? जड़ नहीं बढ़ता है ना? अरे पागल, प्रतिदिन घर बुहार कर कूड़ा एक ढेर में डालते रहोगे तो कूड़े का ढेर भी बढ़ जाएगा। इसी प्रकार प्रतिदिन इडली, डोसा, सांबर, चटनी और दाल इत्यादि डालते रहने पर यह भी बढ़ते रहेगा। वह कूड़ा डालना बंद करो, यह भी नहीं बढ़ेगा। हम आहार रूपी कूड़ा डालते जा रहे हैं, इसीलिए यह बढ़ता जा रहा है। ढेर के बढ़ने मात्र से प्राण होने का अर्थ नहीं है। इसी प्रकार यह शरीर भी एक ढेर के समान है। चैतन्य पूर्ण ईश्वरीय तत्व ही इसका आधार है। इसी चैतन्य को लक्ष्य में रखते हुए तुम अपने कर्तव्यों का पालन करो।
1: अर्जुनुडु अज्ञानी अनि चेप्पटंलो एमात्रं कूडा कोंत अर्थं लेनट्टुगा उंटादि। अर्जुनुडु అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అస్త్రశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే. ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు. మానవుని ఎందు ఉండేటువంటి శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైనటువంటి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు. అతనికి సంగీత విషయంలో ఉంటున్నంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుండదు. మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు, చిత్రీ శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్యశక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటుంటారు.
0: అర్జున్ కో అజ్ఞానీ కహనా కుచ్ అర్థహీన్ సా ప్రతీత్ హోతా హై. అర్జున్ అనేక విద్యాఓ మే, శస్త్రాస్త్ర విద్యా మే అత్యంత ప్రవీణ్ థే, పరంతు वह आत्मविद्या में पिछड़े हुए थे। एक एक व्यक्ति अपनी शक्ति एवं सामर्थ्य को एक एक मार्ग में प्रविष्ट कराकर उसमें स्पेशलाइज करता है। कोई संगीत विद्या में प्रवीण होता है, परंतु उसे दूसरी विद्या में ऐसी प्रवीणता नहीं होती है। कुछ लोग साहित्य में, कविता लेखन में, चित्रकला और शिल्प कला में अपने सामर्थ्य को बढ़ाते हैं।
1: मन इंस्टिट्यूट अनेक मंदिर प्रोफेसर फिजिक्स चाला आक्रमित स्थान इंको केमिस्ट्री मरुकुरु मैथमेटिक्स इंको बायोलॉजी वारी वारी मार्ग चाला उन्नत स्थाई पच्चे मरुक विषय में वीर की अंत
0: उतनी दूर जाने की भी आवश्यकता नहीं है। हमारे उच्च शिक्षण संस्थान में ही कोई फिजिक्स में अग्रणी है, तो कोई केमिस्ट्री में, कोई मैथमेटिक्स में कुशल होते हैं, तो कोई बायोलॉजी में। अपने अपने विषय में वे उत्कृष्ट स्थान प्राप्त कर सकते हैं, परंतु इन्हें दूसरे विषयों में उतना कुछ पता नहीं है।
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారమోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధిగా ఉంచుకుని ఉంటారు. వేదమును వల్లించుట లోపల మనకు కావాలదానికి సాటి మీటి మరొకరు లేరు. వేదములు మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు. లౌకికములు అతనికి ఏమీ తెలియదు పాపం. కారణమేమిటి? వారి వారి ఉండినటువంటి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు. మిగిలినటువంటి విషయములు అతనికి ఏమాత్రము తెలియదు. సరిగా
0: వేద ఆర్ శాస్త్ర దో హై. కుచ్ లోగ్ వేదాధ్యయన్ మే అప్నీ పూరీ శక్తి లగా దేతే హై. వేదో కా పాఠ కర్నే మే హమారే కామావధానీ కా సానీ కోయి నహీ రఖతా హై. వేదో మే పూరా పాండిత్య గ్రహణ కియా ఔర్ ఉత్కృష్ట స్థాన కో ప్రాప్త కియా, పరంతు బేచారే కో లౌకిక స్తర పర్ కుచ్ భీ పతా నహీ హై. ఇస్కా కారణ క్యా హై? ఏక్ ఏక్ వ్యక్తి అప్నీ సారీ శక్తి కో ఏక హీ దిశా మే లగా కర్ ఉన్నతి ప్రాప్త కర్తా హై. ఇసీ ప్రకార్ అర్జున్ శస్త్రాస్త్ర విద్యాఓ మే సబ్సే ఆగే థే, పరంతు ఉన్హే అన్య విషయం కే బారే మే కుచ్ పతా నహీ థా.
1: అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగజుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రమే. అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు. ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు. సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాపకుడుగా కూడా ఉంటాడు. కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వమునకు మాత్రమే.
0: సభీ క్షేత్రో మే ఔర్ సభీ విషయం మే ఏక్ మాత్ర ఈశ్వర్ హీ అత్యంత ప్రవీణ హోతా హై. ఇసీలియే ఉస్కా ఏక్ నామ సర్వజ్ఞ హై. యహ సర్వజ్ఞ ఈశ్వర్ హీ సర్వశక్తిమయ కే రూప్ మే భీ రహతా హై. యహ సర్వశక్తిమయ ఈశ్వర్ హీ సర్వవ్యాపక రూప్ మే రహతా హై. అతః సర్వజ్ఞతా, సర్వశక్తిమయత ఔర్ సర్వవ్యాపకత మాత్ర ఈశ్వర్ కే హీ తత్వ హై.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు నీ కర్తవ్యాలను నిర్వర్తించమని బోధించాడు. నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది ఒట్ట చంపుకోమన్నాడు. ఈ మోహము చాలా ప్రమాదము చేయించేటువంటిది, నిత్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది. ఈ మోహము తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
0: శ్రీకృష్ణునే అర్జున్ కు ఉపదేశ దియా కే తుమ్ దేహ కో జడ మాన్కర్ అప్నే కర్తవ్యం కా పాలన్ కరో. యహ భీ కహా కి అప్నే దేహ తత్వ మే నిహిత్ మోహ కో సమాప్త కర్ డాలో. యహ అత్యంత ఖతర్నాక్ హై. యహ నిత్య ఔర్ అనిత్య కి నిరీక్షణ శక్తి కో వినష్ట కర్ దేతా హై. మోహ కే అతిరిక్త అన్య కిసీ కో నహీ స్వీకార్తా హై.
1: ఒక చిన్న కథ. ఒకనొక సమయంలో దేవేంద్రుడు శాపవశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు. అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు. ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు. ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు. నారదుడికి జాలి కలిగింది.
0: ఏక్ ఛోటీ సీ కహానీ. ఏక్ బార్ కిసీ శాపవశ ఇంద్ర ధర్తీ పర్ సువర్ కే రూప్ మే జన్మే. కీచడ్ సే భరే ఏక్ గడ్ఢే మే జీవన్ గుజార్ రహే థే. ఇసీ కీచడ్ మే అప్నీ పత్నీ ఔర్ బచ్చో కే సాథ్ జీవన్ బితా రహే థే. ఏక్ బార్ ఉసీ మార్గ్ సే గుజర్తే హువే నారద్ నే దేవేంద్ర కో దేఖా. ఉన్కీ ఉస్ హాలత్ పర్ నారద్ కో బడీ దయా ఆయి.
1: అక్కడికి దిగి ఇతని, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపము విముక్తి గావించడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు. దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడు పురుదలో జీవితాన్ని గడుపుతుంటున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
0: వహ నీచే ఉతరాయ్ ఔర్ ఇంద్ర సే కహా, హే దేవేంద్ర, तुम्हारी यह कैसी बुरी हालत है, क्यों ऐसे कर्म का अनुभव कर रहे हो? मैं अपनी तपह शक्ति के सहारे तुम्हें शाप से मुक्त करूंगा, क्या तुम्हें स्वीकार है? देवलोक में समस्त भोगों का उपभोग करने के योग्य तुम इस कीचड़ में जीवन बिता रहे हो, यह कैसा कर्म है, कैसा पाप है? इस प्रकार नारद ने अत्यंत दयापूर्ण शब्दों में कहा।
1: దానికి దేవేంద్రుడనేటువంటి పంది చెబుతుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగుతావు? ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు. బిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు. ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నారు. అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రులకు కట్టగడపడికి దేవలోకం కూడా విసుగెత్తింది.
0: सुवर के रूप में इंद्र ने कहा, हे नारद, मेरे आनंद में तुम क्यों बाधा डाल रहे हो? इस कीचड़ में जो आनंद है वह देवलोक में भी नहीं है। अपनी पत्नी और बच्चों के साथ मैं जिस आनंद का अनुभव कर रहा हूं वह स्वर्ग में भी नहीं दिखाई पड़ेगा। इसलिए जिस रास्ते से आए हो उसी से लौट जाओ। अंततः महामाया एवं मोह के वशीभूत हुए देवेंद्र को देवलोक से भी ऊब होने लगी।
1: पड़ने व्यक्ति की कैशक्ति मायाशक्ति निर्मूल का आत्मशक्ति ज्ञा अभिवृद्धि पच्चीस कलने मोटमोट अर्जुन को आत्म विद्य बोधा की ओरकोना कृष्ण
0: मोह में पड़े व्यक्ति को कुछ भी दिखाई नहीं देता है, यही माया की शक्ति है। इस माया शक्ति का उन्मूलन करने के लिए आत्मशक्ति के ज्ञान को बढ़ाना चाहिए। इसीलिए सबसे पहले अर्जुन को इस आत्मविद्या का उपदेश देने के लिए श्री कृष्ण सन्नद्ध हुए।
1: आत्मविद्यను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తారు। ఆత్మ విద్యను బోధించక కర్తవ్య కర్మలను లేక ధర్మమును బోధించటం చేత ఇవి సక్రమంగా తాను చేసుకోలేడు. అందుకని దీని యొక్క కీలకమును ఆధారం చేసుకుని కృష్ణుడు అర్జునుడుకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు.
0: ఆత్మవిద్యకు సహీ ఢంగ్ సే సమజ్నే పర్ హీ వ్యక్తి అప్నే కర్తవ్య ఏవం కర్మో కా ఆచరణ కర్ సక్తా హై. आत्मविद्या के उपदेश के बिना व्यक्ति अपने कर्तव्य एवं कर्मों अथवा धर्म का आचरण नहीं कर सकता है। इस तथ्य से अवगत होने के कारण ही श्री कृष्ण अर्जुन को ज्ञानोपदेश करने के लिए तैयार हुए।
1: लौकिकमैनटुवंटि योक्क पठनं चेतनु కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి. భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది. కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తుతుంది. మనము దేనిని విన్నామో దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
0: లౌకిక ఉపదేశ, लौकिक पठन और लौकिक श्रवण से कुछ हद तक मन में परिवर्तन घटित होता है, परंतु यह तात्कालिक उफान के समान है। भगवद गीता का श्रवण करते समय हमें अत्यंत आनंद होता है और प्रतीत होता है कि वही सही और सरल मार्ग है, परंतु इसके आचरण के समय यह मन अनेक प्रकार से विचलित होने लगता है। हमने जो सुना है, जिसे पढ़ा है, उसमें हमें प्रवेश करना चाहिए।
1: कृष्ण चैतन्य तारु यात्रा सर्पदो दक्षिण देश में पुत्र के श्रीरंग पट्टरम चेर कुन्नर अगर श्रीरंग पट्टरम लोग बोला देवालय बोलो अनेक मंदी चेर नर अगर वो का पंडित रू भगवत गीता को बोधित नर ये पंडित रू भगवत गीता ने चपटा శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
0: కృష్ణ చైతన్య यात्रा करते हुए दक्षिण देश के श्रीरंगपट्टनम पहुंचा। उस श्रीरंगपट्टनम के मंदिर में कई लोग इकट्ठा हुए। वहां एक पंडित भगवद गीता का उपदेश दे रहे थे। पंडित जी गीता पाठ कर रहे थे और शिष्य श्लोक रटते जा रहे थे। पंडित जी के व्याख्यान को सभी ध्यान से सुन रहे थे।
1: భగవద్గీత పుస్తకాన్ని అర్థమందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటం, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి. ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
0: హాత్ మే పుస్తక్ లియే జో లోగ్ సున్ రహే థే వే కభీ హస్తే కభీ ఆనందిత్ హోతే తో కభీ చింతిత్ హో రహే థే. कोने में बैठकर सुनने वाले में कोई परिवर्तन नहीं था, वह मात्र आंसू बहाता जा रहा था।
1: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గం పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్ముడు ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
0: చైతన్యనే ఇసే దేఖా. वह उसके पास गया और पूछा, क्यों भाई, गीता का पारायण और गीता का प्रवचन इतने आनंदपूर्ण ढंग से हो रहे हैं, फिर तुम्हारे आंसू बहाने का कारण क्या है? तब उसने कहा, स्वामी, वे पंडित जी कौन हैं पता नहीं, मुझे संस्कृत श्लोकों का उच्चारण नहीं आता है, गलत उच्चारण करने के बदले उस ग्रंथ से कुछ सीखने के बदले उनकी चिंता छोड़कर मैं महाभारत युद्ध के उस दृश्य की कल्पना कर रहा हूं जहां श्री कृष्ण रथ में आगे बैठकर गर्दन मोड़कर पीछे बैठे अर्जुन से बातें कर रहे हैं.
1: अर्जुन मुंदु कुचोनी నా కృష్ణ పైన కూర్చొనుంటే నా స్వామికి మెడ నొప్పి ఉండిందని కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జును వెనక కూర్చొని ఆ వెళ్ళిపోయిన తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నాను. అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన భక్తుడు, కృష్ణుడిలో ప్రవేశించాడు, కృష్ణ ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
0: యది అర్జున్ ఆగే బైఠతే ఔర్ మేరే స్వామి పీచే బైఠతే తో ఉన్హే గర్దన్ మే దర్ద్ నహీ హోతా. परंतु मेरे स्वामी आगे बैठे हैं और पीछे बैठे अर्जुन से बातें कर रहे हैं, जिससे स्वामी को जो कष्ट हो रहा है उसकी कल्पना कर आंसू बहा रहा हूं. तब चैतन्य ने सोचा, यही असली भक्त है, वह श्री कृष्ण में प्रवेश कर चुका है, श्री कृष्ण के प्रेम में प्रविष्ट होकर संचार कर रहा है.
1: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం. నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు. ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కాని తలలోపల చేరదు.
0: పూరే మహాభారత యుద్ధకే దౌరాన్ వహ శ్రీకృష్ణ కా సంగీ బన్కర్ अनुभव प्राप्त कर रहा है. चैतन्य ने निश्चय किया कि अनुभव और अनुभूति ही प्रधान है, सुनना और अध्ययन करना उतने प्रधान नहीं है. आज जब गीता का यह प्रवचन हो रहा है तो कुछ लोग लिख रहे हैं, कुछ लोग किताब देखकर पढ़ रहे हैं, ऐसा करने पर सब कुछ पुस्तक में ही रह जाएगा, कुछ भी दिमाग में नहीं पहुंचेगा.
1: సౌందర్యముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు. ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంటారు, కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుండదు. ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కానీ నూలు రాసుకొని ప్రయోజనం ఏంటి? పుస్తకంలో ఉన్న స్తోత్రములు మస్తకంలో చేర్చుకుంటే మస్తకంలో ఒక పుస్తకంగా మారింది అంటుంటారు. కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి. ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ఫిట్ చేసుకోవచ్చు.
0: యథార్థ మే जो अपने हृदय में धारण कर लेता है वह इस प्रकार पढ़ने लिखने में प्रवेश नहीं करता है. यह बाह्य रूपी भक्ति होगी, न कि भाव रूपी भक्ति. यदि एक का भी आचरण कर सके तो वह अच्छा है. 100 बातें लिख कर रखने से कोई फायदा नहीं है. पुस्तक में जो कुछ है उसे दिमाग में पहुंचाने पर दिमाग भी एक पुस्तक बन जाएगा. अतः जो कुछ सुना है उसे हृदय में स्थिर कर लेना चाहिए. हृदय में जो स्थिर है हम उसका कभी भी उपयोग कर सकते हैं.
1: అందువల్లే చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి. పాండిత్యముతోన ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు. కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు. నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో. అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
0: అత మే ప్రాయ బతాతా రహతా హూ అప్నే దిమాగ్ కో పాండిత్య అథవా ప్రవీణతా అథవా పఢాయీ సే భర్నే కీ అపేక్షా अपने हृदय को प्रेम से भरो. हे अर्जुन, इन लौकिक संबंध और संबंधियों के बारे में दुखी होकर शोक करने से कोई प्रयोजन नहीं है. अपने हृदय को अंतर्मुखी करो, तभी तुम्हें मेरे उपदेश अच्छी तरह से समझ में आएंगे.
1: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు. నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు. సఫలు నీవు అజ్ఞానంతో నిండి ఉంటున్నారు. నీ హృదయం ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి. దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: జిస్కే లియే తుమే శోక్ నహీ కర్నా హై ఉసీ కే లియే తుమ్ శోక్ కర్ రహే హో. అశోచ్యా నన్వ శోచ స్త్వం. శ్రీకృష్ణ నే కహా జిస్కే లియే తుమే शोक नहीं करना चाहिए उसी के लिए तुम शोक कर रहे हो. तुम शोक करने के लायक नहीं हो. तुम्हारा हृदय अज्ञान से भरा हुआ है. पहले इस अज्ञान को दूर करना है. इसकी 8 स्थितियां हैं.
1: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు. కనుక నీవు ఈ 8 శేషములు కూడా నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు. మొదటిది వాసన, రెండవది అగ్ని, మూడవది రుణము, నాలుగవది రోగము, ఐదవది ద్వేషము, ఆరవది రాగము, ఏడవది విచారము, 8వది విషం. ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
0: जब तक ये 8 प्रकार के क्लेश तुम्हारे हृदय में रहेंगे तब तक तुम इस अज्ञान में डूबे ही रहोगे. क्लेश रहित स्थिति को जब तुम प्राप्त करोगे तभी तुम ज्ञान के योग्य बनोगे. अतः उस स्थिति को प्राप्त करो जब तुम्हारे हृदय में ये क्लेश नहीं होंगे. 8 क्लेश ये हैं. पहला वासना, दूसरी अग्नि, तीसरा ऋण, चौथा रोग, पांचवा द्वेष, छठा राग, सातवीं चिंता और 8वां विष. यदि ये सब चले भी जाएं, लेकिन जरा भी विष बचा रहे तो यह तुम्हारे लिए अनिवार्य हो जाएगा.
1: ఆ చిన్న అగ్ని గాలి వచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరి. కనుక ఆ చిన్న శేషం కూడా ఉంటూ ఉండకూడదు. రోగం అంతా నయమైపోయింది. ఏదో కాళ్ల మీద కొంచెం వాపు ఉంటుండాలి. కానీ ఆ శేషము ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసరికి అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా పోసుకుంటారు. కనుక రోగ శేషము ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
0: సారీ యాగకే బుజ్ జానేకే బాద్ భీ జరా సీ ఆగ్ బచీ రహీ ఔర్ హవా బహే తో వహ వికరాల్ రూప్ ధారణ కర్ సక్తి హై. అతః జరా భీ శేష్ నహీ రహనా చాహియే. రోగ్ కా పూరా నిదాన్ హో గయా, బస్ పైరో పర్ జరా సీ సూజన్ బచీ రహీ. ఘర్ లౌట్నే కే బాద్ యది అపథ్య కరేంగే తో బీమారీ ఫిర్ సే పూరే శరీర్ మే ఫైల్ జాయేగీ. అతః రోగ్ కా శేష్ జరా భీ నహీ హోనా చాహియే, అగ్ని కా భీ శేష్ నహీ హోనా చాహియే.
1: రుణశేషము అప్పు బాధ అంతా తీరిపోయింది, ఏదో ఇక 1000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే కొట్టి పెరుగుతూ పోతుంది. కనుక ఆ 1000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి. అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుండాలి. అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి. కనుకనే ఈ సాఖ్యాన్ని నీకు బోధిస్తున్నారు.
0: ఋణ పూరా చుక్ గయా, మాత్ర 1000 రూపాయ కా ఉధార్ బచా హై, పరంతు ఇస్కా సూద్ బఢ్తా జాయేగా, ఇస్లియే వే 1000 రూపాయ భీ చుకా దేనే చాహియే. ఇసీ ప్రకార్ ద్వేష్ జరా భీ హో తో ఉస్కే బఢ్నే కీ పూరీ సంభావనా హోతీ హై. యది తుమ్ మే జరా భీ అజ్ఞాన్ ఔర్ మోహ్ బచే రహెంగే తో మే చాహే జితనా భీ ఉపదేశ్ దూ పరంతు కోయి ప్రయోజన్ నహీ రహేగా. అతః ఇస్ అజ్ఞాన్ కా పూరా ఉన్మూలన్ హోనా చాహియే. ఇసీలియే మే ఇస్ సాంఖ్య కా ఉపదేశ్ తుమ్హే దే రహా హూ.
1: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంది. కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం. ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి. దీనిని ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
0: భగవద్గీత మే యహ సాంఖ్య అత్యంత ప్రధాన విషయ హై. ఆత్మా ఔర్ అనాత్మా కో అచ్చి తరహ సమజ్ పాయేంగే తో అన్య సభీ అధ్యాయ ఇసీ కే ప్రతిబింబ ప్రతీత హోంగే. అతః ఇస్ సాంఖ్య యోగ కే ఏక్ ఏక్ శ్లోక్ కో సమజ్నే మే 2-3 దిన్ లగ్నే పర్ భీ హృదయంగం కర్నే కా ప్రయత్న కరేంగే తభీ గీతా కా అధ్యయన్ సార్థక్ హోగా. ఇస్కే ఏక్ ఏక్ శబ్ద కో హీరా మాన్నా చాహియే. ఇస్మే శ్రీ కృష్ణ నే ఆర్య ఔర్ అనార్య శబ్దో కీ భీ సుందర వ్యాఖ్యా కీ హై. ఉపసంహార్. భగవద్గీత కా సంపూర్ణ సార తత్వ ఉస్కే సాంఖ్య యోగ మే హీ హై, జిసే భగవాన్ బాబా నే అప్నే ఇస్ అమృత తుల్య ప్రవచన్ మే బడే హీ సరళ ఢంగ్ సే ప్రస్తుత్ కియా హై. అర్జున్ కో యథార్థ కా బోధ కరానే కే లియే యది శ్రీ కృష్ణ నే శరీర్ కే లియే వస్త్ర కా ఉపమాన్ దియా తో స్వామీ నే ఇసీ తథ్య కో చాభీ సే చల్నే వాలీ ఘడీ ఔర్ కూడే కే ఢేర్ కే ఉదాహరణో ద్వారా ఔర్ భీ సరల్ బనా దియా హై. సాంఖ్య యోగ్ సే సంబంధిత్ ఇస్ ప్రవచన్ మే స్వామీ నే ఆత్మా కే శాశ్వత తత్వ, దేహ కీ నశ్వరతా ఔర్ జ్ఞాన్ కీ అనివార్యతా జైసే జటిల్ దార్శనిక్ తత్వో కో బడే హీ మార్మిక్ ఏవం సరల్ ఉదాహరణో కే మాధ్యమ్ సే హృదయ గ్రాహీ బనా దియా హై. గీతా ప్రవచన్ సున్కర్ ఆంసూ బహానే వాలే ఏక్ సరల్ భక్త్ కే ఉదాహరణ ద్వారా భగవాన్ బాబా నే స్పష్ట కియా కీ జిస్మే ఐసీ సరల్ భక్తి భావనా హోగీ వహ దైవానుగ్రహ కో అత్యంత సరళతా సే ప్రాప్త కర్ ఇన్ మాయా ఔర్ మోహ కే బంధనో సే ముక్త హో జాతా హై. అస్తు.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 21 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema Swarupulara,
5: embodiments of love.
4: Shanti ni lopam unnadi kani bayata ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Biju Prushti, and today's episode was first broadcast in April 2023.

0: స్వరూపులు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: There is at the very beginning a cause, a reason, for which there is bound to be an effect or a consequence. So it is, thus man is endowed with his faculties, which in turn he puts them so that he could perform his duties, his karma. Even as he executes his karma, the fruits thereof determine the type of life or the very life itself that he is going to be endowed with at a future date.
1: Divyatma Swaruplani Yuvakular.
0: Embodiments of the Divine Atma, youngsters.
1: Haindava Siddhanta Haryamun Karma Janma Dharma Brahmamulane 20 Nalu Godalapayana Nirmipodane 20.
0: It is in keeping with the ancient Hindu tradition and custom that these have been laid down. Karma Dharma
1: Janma Karma Janma Dharma Brahma అనేటువంటి నాలుగు గోడలపైన నిర్మింపబడినటువంటిది.
0: In keeping with the ancient Hindu thought, we have this, a mansion sitting erect on these four walls of karma, janma, dharma and brahma.
1: ఏ చిన్న గృహము నిర్మింపవలనన్నను దీనికి నాలుగు గోడలు ఉండియే తీరవలేను.
0: Whatever the size of the house that you might construct, it's necessary that it is provided with four walls.
1: అట్టితరి విశాలమైన అనంతమైన భారతీయ సంస్కృత భవనమునకు ఈ నాలుగు గోడలు ఉండవన్నక్కర్లేదా?
0: When this is the case, what about the huge mansion which is this ancient Hindu thought, the customs and the traditions which are prevailing? Should they also not have these four supporting walls?
1: ఈ నాలుగు గుణములు కూడాను అన్యోన్య ఆశ్రయములై ఉండాలి.
0: Now these four attributes should also have a point of meeting together somewhere.
1: Karma yokka phalitamu tappinadi kaadu.
0: It is not possible for anyone to escape from the consequences of what one does.
1: Telisi chesinanu teliyaka chesinanu karma yokka phalitamu anubhavinchiye teeravalenu.
0: You may do it knowingly, you may do it unknowingly, but you have got to bear up with the fruits which come thereof.
1: Karma nirupayogamainatundi kaadu.
0: Whatever you do certainly has a sense of fulfillment.
1: Manchi chesinanu chedda chesinanu needu kaakapoyina maroka dinamaina kudanu deeni yokka phalitamunaku manam samsiddhulai untundali.
0: Be it good, be it bad that you do, you have to one day face up to the consequences of your actions.
1: Kanuka karma aneetunte siddhantamu prati manavunaku janmaku moola kaaranamai unnadi.
0: So it is this doctrine of karma which stands as a cardinal principle for every man's life.
1: Karmamuna puttu jeevudu.
0: Man is born through his actions or his karma.
1: Karmamunane vruddhi pondu.
0: He has to live with them.
1: Karmamuna chanun.
0: And he has to die among
1: karmamu darunaku daivamu.
0: And it is this karma again which is the god for every individual.
1: Karmame sukha dukkhamulaku karanamilalu.
0: It is karma again which determines either your joy or sorrow.
1: Ee karma dwara జన్మం మనకు లభించుచున్నది.
0: ఇట్ ఈస్ త్రూ కర్మ అగైన్ దట్ యు ఆర్ ఎండోర్డ్ విత్ దిస్ బర్త్ ఆర్ లైఫ్.
1: ఈ జన్మము యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్?
1: శరీరమాద్యం ఖలు ధర్మ దాదనం అని శరీరమంతా కూడాను ధర్మాచరణ నిమిత్తమై ఆవిర్భవిస్తున్నది.
0: దిస్ బాడీ హస్ బీన్ గివెన్ సో దట్ యు కెన్ అండర్టేక్ యువర్ కర్మ.
1: కనుక శరీరము ద్వారా ధర్మమును ఆచరించాలి.
0: And therein lies the point that through the body you have got to uphold dharma.
1: Dharma acharana valane brahmamunu pondadaniki veelavutunnadi.
0: And when you conduct yourself in keeping with dharma, you can secure brahma.
1: Yenadu dharmamu jagattunandu cheerinchunu aanadu daivamu avatarinchunu anetundi kudanu geeta yokka pramanamu.
0: The Gita also proclaims that the day dharma declines, God would take form in the form of an avatar and come down.
1: Yetavata ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరించినటువంటి యొక్క తత్వములే ఈ మూర్తి భవించినటువంటి మానవత్వము.
0: All said and done, what you see in the form of a body is nothing but a manifestation of God himself who takes the form of a human being to restore dharma.
1: Srishti anaga Ishwarechcha yokka prakatane.
0: And what you call creation is a manifestation of the cosmic will.
1: దీనిని ప్రకృతి అని పిలుస్తూ వచ్చారు.
0: We also refer to it as nature.
1: ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రకృతి యొక్క స్వభావమే కలిగి ఉంటుండాలి.
0: Whosoever is born in this nature certainly comes to have the same attributes and qualities of this nature around him.
1: కనుక ఈశ్వరేచ్ఛను ప్రకటముగా ఆవించేటువంటి నిమిత్తమే మానవత్వం అవతరించినటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: So we should realize the truth that this creation is nothing but a manifestation of the cosmic will.
1: Aithe ee prakruti chaitanyamunu evariki manam arpitam gavinchali.
0: Now all that goes in this creation, who's going to offer it to whom?
1: Swarthamunaka kaadu.
0: Is it for the sake of one's own selfish needs?
1: Toti manavulaka kaadu.
0: Is it for the fellow beings around us? No.
1: Evariki chesinanu ye karmalu aacharinchinanu ఈశ్వర ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించినప్పుడు సర్వము కూడాను దైవమునకే చెందుతుంది.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు మే పర్ఫార్మ్, ఇఫ్ యు ఆర్ టు బి ఇన్స్పైర్డ్ బై ద ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ గాడ్, దెన్ దట్ ఇస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుకని సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించడమే ప్రధానమైనటువంటి మానవుని లక్ష్యము.
0: So the uppermost motive in you should be that whatever is being done as an act of worship to the Lord.
1: కనుక ఈ కర్మలలో ప్రధానమైనటువంటిది మానవత్వమునకు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజన్మంగా ఉంటుంటాది.
0: Now here contains the very essence of this karma. When an individual is first born from the mother's womb,
1: ఈ సహజ జన్మము సహజంగానే ఇది శూద్రత్వము అని చెప్పవచ్చును.
0: Now this is the natural type of birth.
1: అనగా ఎట్టి నియమములు లేనటువంటి ఒక స్థితి.
0: Now this is a natural state.
1: తదుపరి గాయత్రి మంత్రోపదేశం జరిగిన తర్వాత ఈ సంస్కారం జరిగిన తర్వాత తాము ద్విజుడుగా రూపొందుతున్నాడు, అనగా రెండవ జన్మంగా ఉంటుండాలి.
0: Now this is the first birth as such. After you have been given the Gayatri mantra, that signifies the dawn of the second birth for you.
1: గాయత్రి అనగా గాయత్రి ఛాందసాం మాతా అని సర్వవేదములకు మాతృస్వరూపిణి గాయత్రి.
0: Now what is this Gayatri mantra? It is the very embodiment of the quintessence of the Vedas. It is verily the mother herself.
1: Gayalanaga jeevulu ani artham.
0: Now the meaning of the word Gaya is jeevas or the forms of individuals.
1: Anaga jeevulanu poshinchetvantadi pranamulanu rakshinchetvantade Gayatri ani kudanu deeni yokka artham.
0: So Gayatri is that which protects and fosters all life forms.
1: కనుక ఇట్టి గాయత్రి మంత్రోపదేశం ద్వారా ఈనాడ మనము రెండవ జన్మ మెత్తాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో యూ మస్ట్ రియలైజ్ ద ట్రూత్ దట్ టుడే ఆన్ బీయింగ్ గివెన్ దిస్ గాయత్రి మంత్ర యూ హ్యావ్ బీన్ వెరీలీ గివెన్ ఎ సెకండ్ బర్త్.
1: దీనిని నియమములుగా పాటించి తత్వమైన మార్గంలో మనం అనుసరించినప్పుడు క్రమక్రమేణ మనం వేదాధ్యయనం చేయటకు అర్హులమవుతాం.
0: Now when you start chanting this mantra, bound to a certain code of conduct and rules, then certainly you'll be able to reach the fulfillment of the mantra.
1: Vedadhyayana samayam nandu atani viprudu ani moodo janmanga parinamistu vacharu.
0: Then you have the third stage or third form of life when he is called viprudu, when he starts chanting the Vedas.
1: Ee moodo janmanga pariganinchustu vachinappudu kramakramina vedamunu adhyayinchatam, vedam yokka arthamunu gurtinchukovatam, daniki taginattuga vartinchatam, ee vidhamainatuvanti margaanni manam anusaristu raavali.
0: Now even as you try and understand and chant the mantras in the Vedas, you must try and understand the significance of the mantras contained therein and thereby start putting them into practice, thereby live the Vedas verily every second of your life.
1: Ee Veda adhyayanam valla brahma tattvanni gurtinchukovataniki avakasam untundi.
0: Through this medium you shall certainly succeed in attaining brahma.
1: Ee brahma tattvanni gurtinchukunnatundi tarunam nande ee brahmanattvamu anetundi praaptistundi.
0: Now it's only when you have acquired the state of brahma that you could be called a brahmana.
1: Kevalam janma brahmana me kaakunda karma brahmana kudanu atyavasaram.
0: A brahmana need not necessarily be by virtue of his birth, he could also be one by virtue of what he does.
1: Janma karma brahmanatvame pradhanamainatvanti oka divyatvam anetvanti kudanu gurtistu raavali.
0: We should also realize and continue to realize the truth that these two are essential points to understand.
1: Kanuka brahmanattam anaga kevalam janmamunandu maatrame brahmanattam paatinchatam ee sari kaadu.
0: What you mean by a brahmana or the nature of a brahmana could be acquired not merely by birth but also through what one does.
1: Brahma tattvamunu gurtinchukunnatundi sthiti ende brahmanattam ani cheppukodagu arhuda avutam.
0: We really become deserving of being called a brahmana only when we have understood and attained the state of brahma.
1: Ee gayatri mantravanu 3 velalu endu ucharistu raavalani neemistu vacharu.
0: Now it has been laid down that this gayatri mantra has to be chanted 3 times a day.
1: Pratasandhya మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అని సంధికాలములు ఎందే దీనిని ఉచ్చరించాలని కూడా నియమిస్తూ వచ్చారు.
0: ద త్రీ టైమింగ్స్ ఆర్ ద మార్నింగ్ అవర్స్, ద ఆఫ్టర్నూన్ అవర్స్ అండ్ ద ఈవినింగ్ అవర్స్.
1: సంధ్య అనగా రెండు కాలములు చేరేటువంటి ఒక స్థితి.
0: Now we talk of the word sandhya meaning a confluence of two different times.
1: ప్రాతస్తంధ్య అనగా రాత్రి తెల్లవారి ఈ రెండు చేరినటువంటి సమయమే ప్రాతస్సంధ్య అన్నారు.
0: ద ఫస్ట్ వన్ ప్రాతస్సంధ్య ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద నైట్ ఇన్ టు డే టేక్స్ ప్లేస్.
1: సాయం సంధ్య అనగా పగలు రాత్రి ఈ రెండు చేరేటువంటి యొక్క సంధిని సాయం సంధ్య అన్నారు.
0: లైక్ వైజ్ ద ఈవినింగ్ ఆర్ దోస్ వేర్ ఇట్స్ ఎ ట్రాన్సిషన్ బిట్వీన్ డే లైట్ అండ్ నైట్.
1: ఇంకా మధ్యాహ్న సంధ్యాన తెల్లవారి మధ్యాహ్నము రెండు కూడేటువంటి సమయంలోకి మధ్యాహ్న సంధ్య అన్నారు.
0: అండ్ ది పాయింట్ ఆఫ్ టైమ్ విత్ రిగార్డ్ టు ద ఆఫ్టర్నూన్ సెషన్ ఈజ్ వేర్ యు మూవ్ ఫ్రమ్ ద మార్నింగ్ సెషన్ టు ద ఆఫ్టర్నూన్.
1: మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ త్రీ గుణస్.
1: కేవలం ఈ గుణములు ఒక జీవులకు మాత్రమే కాకుండా కాలములకు కూడాను గుణములు నియమిస్తూ వచ్చాయి.
0: Now these three attributes are not necessarily confined to man as such. Even time has these attributes.
1: కాలమును కూడాను సత్వ రజో తమో గుణములు కూడా ఉంటున్నాయి.
0: We also talk of time having sattva raja and tamo gunas.
1: ఈ కాలమునకు సాత్విక గుణం ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: Now what is it that you talk about time as being sattva?
1: ఈ మూడు గుణములకు కూడాను ఒక దినములో 24 గంటలు ఉంటుండాలి.
0: Now each of these three attributes has got 24 hours to go by.
1: ఈ 24 గంటలు కూడాను ఒక్కొక్క గుణమునకు 8 గంటల చొప్పున విభజిస్తూ వచ్చింది.
0: Over a day you have 24 hours and each of these three gunas takes up 8 hours by itself.
1: సాత్విక గుణము 8 గంటలు.
0: Sattvic 8 hours.
1: రాజసిక గుణము 8 గంటలు.
0: Rajasic 8 hours.
1: తామసికము 8 గంటలు.
0: And tamasic 8 hours.
1: ఈ కాలములు కూడాను ఆయా రీతిలో నియమిస్తూ వచ్చింది.
0: So this period of time 24 hours has been distributed equally.
1: సాత్విక గుణము యొక్క 8 గంటలు ఏమిటి?
0: What are these 8 hours of sattvic?
1: తెల్లవారు జామున 4 గంటలు మొదలుకొని సూర్యోదయమైన తర్వాత 8 గంటల వరకు కూడాను ఇది 4 గంటలు సాత్వికం.
0: Now when you talk of the time from 4 a.m. in the morning to 8 a.m. we are taking care of 4 hours now.
1: మరి సాయంకాలము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 4 గంటలు.
0: And then we take a clean sweep and go to the evening session 4 p.m. to 8 p.m. again 4 hours.
1: ఈ రెండు కాలములు సాత్విక గుణము యొక్క కాలం అన్నారు.
0: These two stretches of time 4 hours apiece have been put down under sattva.
1: తెల్లవారుజామున 4 గంటల మొదలు 8 గంటల వరకు.
0: Morning 4 a.m. to 8 a.m. 4 hours.
1: రాత్రి 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 8 గంటలు కూడాను సాత్విక గుణములు.
0: And then again in the evening 4 p.m. to 8 p.m. 4 hours. 4 plus 4 8 for sattvic.
1: ఇంకా తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు రాజసిక గుణము ఇది 8 గంటలు.
0: And then during the daytime from 8 a.m. to 4 p.m. 8 hours under rajasic.
1: ఈ 8 గంటలు కూడాను రాజసికంగా భావిస్తూ వచ్చారు.
0: These 8 hours during the day have been given to the rajasic attribute.
1: ఈ రాజసిక కాలమునందే సర్వ జీవులు కూడాను తమ తమ కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉన్నారు.
0: It is during this period of time that all life forms keep doing whatever is to be done by them.
1: కేవలం ఒక మానవ జీవులే కాకుండా పశుపక్షి మృగాదులు కూడాను తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడాను తమ కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
0: Not merely men but also animals and the like do what is expected of them during these 8 hours.
1: కార్మికుడు, కర్షికుడు, వ్యవహారికుడు, వ్యవసాయకుడు, ఇంకా ఉద్యోగస్తులు వీరందరూ కూడాను తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆచరించేటువంటి కాలమంతా కూడాను రాజసిక కాలమనే చెప్తూ వచ్చాయి.
0: The factory worker, the agriculturist, the farmer and anybody that you can think of has to work or does his work during these 8 hours put down for the rajasic one.
1: కనుక సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను రాజసిక కాలమునే తాను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: సో వి ఫైండ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ సర్టన్లీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ రాజసిక్ టైమ్.
1: ఇంకా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉండేటువంటి కాలమునే తామసిక కాలము అన్నారు.
0: అండ్ దెన్ వి హ్యావ్ ద నైట్ టైమ్ నైట్ పీరియడ్ 8 PM to 4 AM, 8 hours అగైన్ ఫర్ ద తామసిక్ క్వాలిటీ.
1: ఇది మనకు తామసికం అనేటువంటిది దీని యొక్క స్వరూపమే మనకు నిరూపిస్తూ వస్తుండాలి.
0: దాట్ ఇట్ ఈస్ ఇండీడ్ తామసిక్ వి నో బై ద వెరీ నేచర్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించటమే దీని యొక్క స్థితి.
0: The chief quality that you associate with it is sleep during this period of time.
1: Anaga nidra aneetundi tamasika lakshanam aneetundi manaku spashtam avutundali.
0: That is, sleep is being equated to tamasik in this equation.
1: Kanuka manamu sattvikamainatundi yokka tellavaru jamana 4 gantala modalu tellavaru 8 gantala varakunu sakkarmalu sadaacharamulu satravartanlu sattangamulu inka satsadanlu kudanu salpatamlo deeniki oka saattakata untundadi.
0: So we have that during the sattvic time, 4 a.m. to 8 a.m. and 4 p.m. to 8 p.m., one undertake tasks which vary nature of our experience.
1: రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించటమే దీని యొక్క స్థితి.
0: The chief quality that you associate with it is

0: కనుక ఈ కాలమును మనము చక్కగా గుర్తించుకొని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని అనుభవించటం లోపల మానవత్వం దివ్యత్వం ఒకటికలో ఎట్టి సందేహము ఉండదు.
1: By being bound to such an understanding of how time has been divided for various activities and by a proper appreciation, it's only then can we understand the true nature of our existence.
0: Kanuka gayatri mantram aneetundi tellavarudamana 4 gantala nunchi tellavaru 8 gantala lopalle manam edo oka kalam neeminchukoni ee gayatri mantramunu uchcharinchali.
1: Now this gayatri mantra has to be taken up for chanting any time during this period of 4 a.m. to 8 a.m.
0: సాయంకాలం 4 గంటల మొదలు రాత్రి 8 గంటల లోపలే ఏదో ఒక నిర్ణీత కాలమును మనము ఈ గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ రావాలి.
1: Likewise, at any set time between 4 p.m. and 8 p.m. should we undertake the chanting of this mantra.
0: గాయత్రి మంత్రం అనేటువంటిది సర్వదైక స్వరూపము.
1: గాయత్రి మంత్ర is the very embodiment of all forms of God.
0: ఇది ఒక మతమునకు కాని ఒక కులమునకు కాని ఒక లింగమునకు కాని ఒక స్థాయికి కాని సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ కాస్ట్ ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ సెక్ట్ యాజ్ సచ్.
0: ఇది 9 విధములైనటువంటి వర్ణ స్వరూపంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూనివర్సల్ ఇన్ ఇట్స్ స్కోప్ అండ్ హాస్ గాట్ 9 చీఫ్ అట్రిబ్యూట్స్.
0: భూ భువ సువ తక్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఇది 9 రకములైనటువంటి వర్ణలతో కూడి ఉంటుంది.
1: It has got 9 of these complexions associated with this mantra.
0: Dhimahi. Ee aneetundi oka dhyanamunaku sambandhinchinatundi.
1: Dhimahi is something which pertains to meditation.
0: Diyo yono prachodayat. Anaga naaku manchi buddhini anugrahinchamani ee oka prarthana kinda cheruthu vastundi.
1: And then we have the last two, where you talk about a prayer. It is in the form of a prayer to Lord that you be endowed with a proper intention.
0: Kanuka gayatri mantramu varnana ధ్యానము ప్రార్థన ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము.
1: సో దిస్ గాయత్రి మంత్ర ఈస్ ఎ మంత్ర వేర్ యూ హ్యావ్ దీస్ త్రీ కమింగ్ టుగెదర్ ఎ డిస్క్రిప్షన్ ఎ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఎ ప్రేయర్ అస్ సచ్.
0: వ్యవస్థ భేదమును పట్టి అంతఃకరణమునకు 4 పేర్లు నియమిస్తూ వచ్చారు.
1: Now what goes on within you depending upon the situation, the circumstance are classified as under.
0: Sankalpamulato kudinappudu manassu ani dinni pilustu vacharu.
1: When we talk of sankalpas we use the word mind or manas.
0: Chanchalatvamto kudinappudu dinine chittamu ani cheptu vacharu.
1: When there is this element of being wavering we talk of chitta.
0: Dinni vicharanato kudinappudu buddhi ani cheptu vacharu.
1: When you have the element of discrimination associated with it we talk of buddhi or intellect.
0: Mamattamato kudinappudu ahankaram ani pilustu vacharu.
1: And when you have this motive of selfishness you talk about ego or ahankara.
0: Kanuka ikkada oke antakaranamulaku manasani chittamani buddhi ani ahankaram ani oka parinama perlu.
1: So what you have to understand is there is basically one entity which is being given different names: mind, chitta, intellect and ego or ahankara.
0: Ikkada manasu buddhi ee rendittu yokka tattvamulo vibhedamunu manam koncham vicharinchali.
1: Now we would do well to understand the basic differences between mind on the one hand and intellect.
0: Manasanukriti vibhedamato undetvantidi.
1: Now mind is something which has got as its nature something a divisive tendency.
0: Buddhi abhedamato undetvantidi.
1: Intellect is beyond such divisions.
0: Kanuka buddhi oka vidhamaitundi advaita matam ani kuda cheppavachunu.
1: So this intellect is something associated with advaita.
0: విభేదము ద్వైతముతో కూడినటువంటిది.
1: Where you have a division taking place it is ద్వైతం.
0: ఈ ద్వైతముతో కూడినటువంటిది ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుంది.
1: Now where you have this element of divisiveness around where you tend to see more than one thing
0: buddhi anekatvamuloni ekatvanni nirupistundi.
1: Mind tends to see too many where there is only one whereas intellect tries to see one where there are many.
0: Kanuka manamu chesetunte sarva sadhanalu kudanu anekatvamuloni ekatvanni gurtinchatame kaani ekatvamunu anekatvanga vibhajinchadam kaadu.
1: So what we must try to do is try and see the underlying unity in the diversity of things not the other way around.
0: Kanuka ee gayatri mantram aneetundi అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి పవిత్ర మంత్రం.
1: దిస్ గాయత్రి మంత్ర ఈజ్ దట్ సేక్రెడ్ మంత్ర విచ్ టెల్స్ యూ దిస్ అండర్లైన్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ ఆఫ్ థింగ్స్.
0: ఈ ఏకత్వం వలనే మనకు దివ్యత్వం కానీ ఒక విధమైన పవిత్రత కానీ మనకు లభ్యమవుతుంది.
1: అండ్ అగైన్ ఇట్ ఈస్ త్రూ దిస్ సింగిల్ పాయింటెడ్ విజన్ ఆఫ్ ఆర్స్ కెన్ వి పాసిబ్లీ శాంక్టిఫై అవర్ లైఫ్స్.
0: లోకములో మృతిక ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: In this world we have mud or clay in one form as such.
0: Kaani matti okkatainappudiki bandamulu aneka roopamga untuntai.
1: This clay could

0: one, but the forms that it could take could be different in
1: సువర్ణం ఒక్కటి అయినప్పటికీ ఆభరణములు అనేకంగా ఉంటుంటాయి.
0: Likewise, gold is one, but ornaments could be many.
1: ఇదే విధముగానే ఆత్మ ఒక్కటి అయినప్పటికీ జీవరూపములు అనేకంగా ఉంటుంటాయి.
0: So also, atma is one, but the forms of individuals are many.
1: గోచీరం ఒక్కటి అయినప్పటికీ గోవులు అనంతంగా ఉంటుంటాయి.
0: Milk is one, but the cows could be many in description.
1: అయితే ఈ జగత్తులో ఎక్కడ చూసినప్పటికీ రూపము నామము ఈ రెండు తప్ప అన్యము మనకు కనిపించడం లేదు.
0: బట్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ యూ సీ దట్ బియాండ్ నేమ్ అండ్ ఫార్మ్ యూ డోంట్ హ్యావ్ ఎ థర్డ్ ఎంటిటీ.
1: ఈ ప్రపంచం అనగా ఏమిటంటే రూపనామముల మిళితమే అని చెప్పవచ్చును.
0: దిస్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ వేర్ యూ హ్యావ్ ఎ కేస్ ఆఫ్ నేమ్ అండ్ ఫార్మ్ ప్రివేలింగ్ టుగెదర్.
1: ఒక్క రూపము ఒక్క నామం.
0: వన్ ఫార్మ్ వన్ నేమ్.
1: అయితే ఈ రూపనామముల్లో రూపము నిరంతరం కూడా మారుతుండేటువంటిది.
0: Now, between these two, name and form, it is a form which continually changes.
1: ఇది క్షీణించేటువంటిది.
0: Something which withers away and fades away.
1: కట్టకపడికి అదృశ్యమయ్యేటువంటి.
0: And finally disappears and goes.
1: రూపము అదృశ్యమైనప్పటికీ.
0: Though the form could disappear.
1: రూపము మార్పు చెందినప్పటికీ.
0: Though the form could undergo changes.
1: నామము మాత్రము నిత్య సత్యమై ఉండేటువంటిది.
0: The name as such remains one and the same and changeless.
1: ఏ విధముగా అనగా ఇప్పుడు ఒక గోవు ఈ గోవు అనేటువంటి రూపము నాశము కావచ్చు.
0: An example here, we talk of a cow. The cow could go with the passage of time.
1: కానీ గోవు అనేటువంటి పేరు మాత్రము స్థిరంగా ఉంటుంది.
0: But the name that you have given it to it, the cow, that remains forever.
1: అదే విధముగానే అనేక రూపములు పోయినప్పటికీ ఆ రూపముల యొక్క నామము శాశ్వతంగా ఈ జగత్తులో నిలిచి ఉంటుంది.
0: In the same manner, the forms could disappear, but the names which have been given to the forms would last forever.
1: ఈ నామమును మన ఆధారంగా తీసుకున్నప్పుడు నామి మనకు సులభంగా లభిస్తుంది.
0: సో వెన్ యూ టేక్ ద నేమ్ యాజ్ ద బేసిస్ యూ కెన్ సర్టన్లీ సెక్యూర్ ఇట్ ఈజీలీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొన్ని గుర్తులు చెప్పి 10 మందిలో మనం గుర్తించమంటే అది కూడా చాలా కష్టంగా ఉంటుంది.
0: నౌ యూ ట్రై అండ్ ఐడెంటిఫై ఎ పర్సన్ ఇన్ సో మెనీ వేస్ ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ కుడ్ స్టిల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు ఐడెంటిఫై ద పర్సన్.
1: కోటి మందిలో ఉండినటువంటి ఒక వ్యక్తి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఆ వ్యక్తి తాను లేచి నిలబడతాడు.
0: బట్ ఈవెన్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ ఎ క్రోస్ క్రో పీపుల్ ఇఫ్ యూ టు కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ హీ వుడ్ జస్ట్ గెట్ అప్.
1: నామం వల్ల ఎంత మంది ఎందు ఉండేటువంటి వ్యక్తిని అయినప్పుడు మనం గుర్తించడం అతి సులభం.
0: సో త్రూ దిస్ నేమ్ ఆఫ్ హిస్ యూ కెన్ రికగ్నైజ్ అన్ ఇండివిజువల్.
1: అదే విధముగాని భగవత్ నామము అనేటువంటి దానిని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు నామి అనేటువంటి తత్వాన్ని మనం సులభంగా చేరవచ్చును.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టేక్ యాజ్ ద బేసిస్ ద లార్డ్స్ నేమ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫార్మ్ విచ్ హస్ టేకెన్ దట్ నేమ్.
1: ఒక స్టేషన్ పేరు మనం గుర్తించుకున్నప్పుడే మనం ఏ విధంగానైనా కూడా టికెట్ అందుకుని ప్రయాణం సల్పవచ్చును.
0: వన్స్ వీ నో ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద టికెట్ ఫర్ దాట్ పర్టికులర్ స్టేషన్ అండ్ అండర్టేక్ యువర్ జర్నీ.
1: స్టేషన్ పేరే మనకు తెలియనప్పుడు ఏ గ్రామమునకని మనం ప్రయాణం చేయాలి?
0: వెన్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ హౌ కెన్ యూ పాసిబ్లీ ప్రొసీడ్ ఆన్ యువర్ జర్నీ.
1: కనుకనే పేరు ప్రధానము కానీ రూపం ప్రధానం కాదు.
0: సో ఇట్ ఇస్ ద నేమ్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ నాట్ ద ఫార్మ్ ఎస్ సచ్.
1: కనుకని ఈ గాయత్రి అనేటువంటి యొక్క నామమును మనం ఉచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రాణతత్వం అనేటువంటి యొక్క సావిత్రి తత్వం లోపల తదుపరి ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం లోపల కూడాను మనము కొంత ఆనందమును అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో వెన్ వీ అండర్స్టాండ్ ద ఫుల్ ఎఫికసీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గాయత్రి మంత్ర will we be in a position to understand the true nature, the underlying unity, the atmic principle prevailing in all different forms.
1: Kanukane gayatri savitri saraswati ee moodu kalamulu yendu moodu perulanu dharinchi murti bhavinchinatvanti okka devi ee gayatri.
0: Now who is this gayatri? She is a goddess having different names depending upon the three times, gayatri, savitri and saraswati.
1: Ee gayatriki panchamukhi ani kudanu maroka peru.
0: Gayatri is also known as the five-faced one.
1: Motta modati mukhamu om idi oka mukhamu.
0: The first is om
1: bhur bhuvah svaha idi rendo mukhamu.
0: Second is bhur bhuvah svaha
1: tat savitur varenyam moodo mukhamu.
0: Then third tat savitur varenyam
1: bhargo devasya dhimahi nalgo mukhamu.
0: Fourth bhargo devasya dhimahi
1: diyo yona prachodayat aido mukhamu.
0: Fifth diyo yona prachodayat
1: idi panchamukhi swarupamu.
0: So it has got these five faces.
1: ఈ పంచముఖి స్వరూపమునందు పంచ ప్రాణములుగా నిలిచి ఉంటుండాలి.
0: And this Gayatri is present in these five faces by very the life forces as such.
1: పంచ ప్రాణములను కూడాను రక్షించేటువంటిదే ఈ గాయత్రి కనుక ఇతనికి గాయతే త్రాయతే ఇది గాయత్రి అన్నారు. ఈ గాయలను రక్షించేటువంటి కనుక ఈమె గాయత్రి అన్నారు.
0: And she protects and fosters all life forms. So she is called Gayatri, the one benefactor and the protector.
1: ఈ ప్రాణములను రక్షించేటువంటి సమయమునంది ఈమెని సావిత్రి అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: During the time when she is protecting thus, she is called Savitri.
1: భారతీయ గ్రంథము యందు మీరు విని ఉంటారు, సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకుంది. ఈ సావిత్రి ఎవరంటే పంచప్రాణ స్వరూపిణి.
0: You may have read in the scriptures that Savitri protected Satyavanta.
1: Satya jeevitamunu Savitri rakshistundi ani deeni yokka antarathamu.
0: What it means is that Savitri certainly protects and guides those who lead a life of truth.
1: Telivitetanu abhivruddhi pariche samayamlo ee Gayatri.
0: When she is trying to further your qualities, your innate qualities, intellect,
1: pranamulu rakshinche samayamlo ee Savitri.
0: She is called Gayatri. When she protects your life, she is called Savitri.
1: వాక్కును కాపాడే సమయంలో ఈమెనే సరస్వతి.
0: అండ్ వెన్ షీ ప్రొటెక్ట్స్ అండ్ ఫాస్టర్స్ యువర్ వర్డ్ షీ ఇస్ కాల్డ్ సరస్వతి.
1: కనుకనే గాయత్రి సావిత్రి సరస్వతి అని ఆయా సమయములందు మానవత్వంలో ఉండేటువంటి యొక్క వాక్కును ప్రాణములను బుద్ధిని రక్షించేటువంటి యొక్క స్వరూపిణి కనుక సర్వదేవతా స్వరూపిణి అన్నారు.
0: సో వి ఫైండ్ దట్ దిస్ గాడెస్ ప్రొటెక్ట్స్ ద వర్డ్ ద లైఫ్ అండ్ ద ఇంటెలెక్ట్. So she protects in every way the individual as a whole. So we have Gayatri, Savitri and Saraswati.
1: ఈ గాయత్రి సావిత్రి సరస్వతి యొక్క తత్వాన్ని సాయం సమయమునందు ప్రాత సమయమునందు ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించడం అత్యవసరము.
0: Now it is necessary absolutely that you chant this mantra either in the early hours of the morning or in the evening hours.
1: ఇది కేవలము మధ్యాహ్న సమయమునందు ఇది పితృకార్యంగా భావిస్తూ వచ్చారు.
0: Now during the midday time this has also been taken up for chanting but with a certain purpose.
1: Kani sadhana samayamunandu matramu sayankala samayamu telavara samayamu matrame pavitramaina samayanga nirupistu vachchar.
0: But when you look upon it as a form of sadhana, then it is the morning hours and the evening hours which are to be gone by.
1: Telavari oka mooru paryayamelina sayantram oka mooru paryayamelina pillalu gayatri mantramu uchcharinchadam chala manchidi.
2: The children should try and chant this mantra at least 3 times in the morning hour, 3 times in the evening hour.
3: ఈ విధంగా దినము కూడాను మనం ఉచ్చరించుకుంటూ రావటం చేత మన యొక్క కర్మల యొక్క శేషం ఏమాత్రం కూడాను మనల్ని బాధించకుండా ఉంటుంది.
2: When we do this, then we can certainly free ourselves from the fruits of our karma.
3: ఏనాటి మంత్రోచ్చరణ ఆనాటి పాపములను హరింపచేస్తుంది.
2: It is said that the day's chanting takes care of whatever sin.
3: ఏ విధంగా అనగా మనము ఒక షాపుకు పోయి అప్పుతో మనము ఏదైనా సామాను పుచ్చుకొని వచ్చినప్పుడు ఈ అప్పు పెరిగిపోవటమే కాకుండా అప్పు వడ్డీ కూడా పెరిగిపోతుంటది.
0: హౌ ఇస్ దిస్ పాసిబుల్ యూ మైట్ ఆస్క్ ఎన్ ఎగ్జాంపుల్ వెన్ యూ గో అండ్ బై అ సర్టన్ థింగ్ ఆన్ లోన్ నాట్ ఓన్లీ డస్ ద లోన్ గెట్ ఇంక్రీజ్ బట్ ఆల్సో ద ఇంట్రెస్ట్ ఆన్ ఇట్ మల్టిప్లైస్.
1: అట్టు కాకుండా ఆ అంగటి లోపల మనం నగదిచ్చి సామాను తీసుకుని వచ్చే ఈ అప్పు లేదు, అప్పుకు వడ్డీ పెరగదు.
0: On the other hand, if you are to give something for the sake of taking something from the shop, there is no loan to be cleared, nor is there any interest to be cleared.
1: Manam appu tichukovatam valla em ayipothundalante manaku nelaku vacheetuvanti yokka jeetam anta kodano appu kudaginatuvanti vaddike chellipothundali.
0: When you have borrowed something on loan, then you find that whatever you have earned, you have got to be spending on clearing the loan and the interest thereof.
1: Vaddi chellinchadaniki inta sama padutundi inka appu enaadu teeredi.
0: It also is possible that the interest itself could be a terrifying one. How can you clear the loan by itself?
1: Kanuka manamu eppatikappude kudano dabbu ichi manam saamaan teesukochinappudu ee appu ledu, appuku tagina vaddi undadu.
0: So when you try and clear your dues as and when you buy a particular thing, no loan, no interest.
1: కనుక తెల్లవారి లేచింది మొదలు గాయత్రి మంత్రం 3 పర్యాయములు ఉచ్చరించి తిరిగి రాత్రి పండుకునే సమయంలో గాయత్రి మంత్రాన్ని 3 పర్యాయములు ఉచ్చరించడం వల్ల మన పాపముల యొక్క పరిహారము ఆ ఒట్టి చెల్లిపోతుంది, అసలు అనేటువంటిది కూడా ఉంటుండదు.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ చాంటింగ్ ద గాయత్రి మంత్ర 3 times ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ 3 times ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ యూ గో టు బెడ్ would take care of the fact that all your sins in the form of the loan and interest are cleared off.
1: ఈ విధంగా మంత్రోచ్చారణ చేయటం చేత మానవుడు అకర్మ స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: By chanting the mantra thus with this feeling, then he can certainly transcend beyond this karma.
1: దీనిలోనే నిష్కామ కర్మ కూడాను ప్రారంభమవుతుంది.
0: And from what he does, he goes to the state of నిష్కామ కర్మ.
3: ఎప్పటికప్పుడే కూడాను మనము పవిత్రుడుగా మనం మారిపోతుంటాం.
0: అండ్ దెన్ అండ్ దేర్ యు ఆర్ సాంక్టిఫైయింగ్ యువర్ లైఫ్.
3: ఈ విధముగా జీవితం యొక్క సమస్యను, జీవితం యొక్క లక్ష్యాన్ని మనం సాధించడానికి ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య అది ప్రధానమైనటువంటిదిగా మనం గుర్తించాలి.
0: సో ఇన్ ఆర్డర్ దట్ వి మే అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ రీడ్ ద బెనిఫిట్స్ దేర్ ఆఫ్, నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ద ఈవినింగ్ అవర్స్.
3: కానీ కొంతమంది తెల్లవారి సాయంకాలం కూడాను ఈ సంధ్యావందనం చేయటం లోపల మాకు కాలం సరిపోదని కూడా భావిస్తుంటారు.
0: But then there are those who feel that I do not get time either in the morning hours or in the evening hours for this.
3: Meeku kaalamu kavalsinanta untundi.
0: You do have time indeed.
3: Kavalante thoveleda raavalante prayame raada ani manam cheyalante entaina manam cheyochu.
0: Where there is a will there is a way, it is said. If you really want to do a thing,
3: manam kaalamu ento vyattham gaavistunnamu.
0: We do fritter away our time.
3: ఆ వ్యర్థ కాలంలో ఒక్క క్షణ భాగం మనము సార్థకం గావించుకుంటే జన్మమే సార్థకం అవుతుంది.
0: A fraction of the time that you waste, if it is directed towards this end, you are going to purify yourself.
3: పొని నువ్వు తెల్లవారు స్నానం చేస్తావు కదా, ఆ స్నానం చేసే సమయం లోపలే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ స్నానం చేస్తే గాయత్రి మంత్రం ఉచ్చారణ కాకుండా గాయత్రి మంత్రమునకు అభిషేకం కూడా జరిగినట్టు అవుతుంది.
0: You do have a bath every day. So even as you have your bath, if you are to chant this mantra, you are not only chanting the mantra and deriving the benefits thereof,
3: maachana samayam lopala neevu bhujinche samayalo moodu paryayalu gayatri mantram chesi neevu bhujiste aa gayatri mantramunaku naivedyam chesinattuga untadi.
0: It becomes a form of worship. So also during the afternoon as you eat your food, if you are to chant this mantra, the food becomes sanctified.
3: Kanuka ye mantramunu meeru uchcharinchina uchcharinchakapoyinappatikini గాయత్రీ మంత్రం అనేటువంటిది అన్ని విధముల కూడాను మానవత్వమునకు చాలా సార్థకతను అందిస్తుంది.
0: యు మే ఆర్ యు మే నాట్ చాంట్ ఎనీ అదర్ మంత్ర, బట్ డూ రిమెంబర్ బై చాంటింగ్ ద గాయత్రీ మంత్ర ద బెనిఫిట్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు సీక్ అండ్ సెక్యూర్. కనుక
3: ఇట్టి సార్థకమును గావించేటువంటి యొక్క మంత్రోపదేశం జరిగినటువంటి దినం కనుక ఈనాడు ద్విజుడు మీరు రెండో జన్మ ఎత్తినటువంటి వారుగా అవుతారు.
0: Today is the day when you have been given this Gayatri mantra. It is verily the day where you have had your second birth.
3: ఈ రెండో జన్మమును సార్థకం గావించుకున్నప్పుడే విప్రత్వం అనేటువంటి ఒక మూడో జన్మంలో మనం ప్రవేశిస్తాము.
0: So purify and sanctify the second life of yours so that you become deserving of the third stage, viprattva.
3: ఈ విప్రత్వం అనేటువంటి సార్థకం గావించుకునేటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: And from then onwards you will proceed on the state of Brahma.
3: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునేది ఏ రీతిగా అంటే మన యొక్క నిజతత్వాన్ని మనం భావించుకోవాలి.
0: హౌ డు వి అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్రహ్మ? ఓన్లీ వెన్ యు హావ్ అండర్స్టూడ్ యువర్ ఓన్ నేచర్.
3: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఈ బ్రహ్మతత్వానికి మనం ఏ రీతిగా అర్హులమవుతాము, అధికారులమవుతామని విచారించినప్పుడు దీనికి ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: వెన్ వి ఆస్క్ ఎ క్వశ్చన్, వెన్ డు వి బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ బ్రహ్మ, వెన్ కెన్ వి అండర్స్టాండ్ ఇట్, ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
3: తాళి కట్టక మూర్పు అన్యముగా ఉండినటువంటి కన్య తాళి కట్టిన తర్వాత భర్త యొక్క ఆస్తిలో అర్ధ అధికారి అవుతుంది.
0: ఎ గర్ల్ బిఫోర్ బీయింగ్ మ్యారీడ్ టు ఎ పర్సన్ వుడ్ బి ఎన్ ఏలియన్ ఆర్ ఎ ఫారినర్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ డిజర్వ్స్ ద రైట్ ఆఫ్ క్లెయిమింగ్ బై రైట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ వాట్ ఎవర్ ద హస్బెండ్ హ్యాస్ ఆర్ గెట్స్.
3: మంగళసూత్రము కట్టుక పూర్వము అన్యకన్యగా ఉండినటువంటి యొక్క తత్వమునకు ఈ అర్ధ అధికారము రావటంలో దీనికి ఏది కారణం?
0: Now what is it that marks out the earlier state of being a foreigner and the present state of deserving something by right?
3: ఈ సూత్రమును ధరించటమే.
0: That which has conferred on her this right is that sacred thread which has gone round her neck.
3: అదే విధముగానే దైవత్వమునకు శరణాగతి అనేటువంటి ఒక తత్వమునకు దూరముగా ఉండినంత వరకు నీవు అన్యుడిగానే ఉంటావు.
0: In the same manner, so long as you are not given to this state of surrender, you are a foreigner and alien to the Lord.
3: శరణాగతి తత్వం అనేటువంటి సూత్రమును ధరించిన తర్వాత దైవత్వము యొక్క శక్తిలో నీకు అర్ధభాగం లభిస్తుంది.
0: Once you have worn this thread around your neck, this thread of surrender, you become one with him and you can claim
3: that అధికారం కూడా నీకు లభిస్తుంది.
0: You have become deserving and you secure the right to demand from God half of whatever he wants.
3: కనుక దైవత్వమునకు ఒక విధమైనటువంటి ఆత్మార్పితం అనేటువంటి ఒక మార్గాన్ని మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: సో త్రూ ఎఫర్ట్ వీ షుడ్ ట్రై అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సరెండర్ టువర్డ్స్ గాడ్.
3: ఇది ఏ విధంగా మనకు లభిస్తుందంటే ఈ గాయత్రి మంత్రోచ్చారణ చేస్తూ చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణ ఇది ఒక విధమైనటువంటి పూర్ణ స్థితిని పొందుతుంది.
0: హౌ ఇస్ దిస్ పాసిబుల్ యు మైట్ ఆస్క్ దెన్? continuously chanting this Gayatri Mantra, you yourself will reach a state of fulfillment, a sense of feeling that you have achieved something.
3: అందుకోసమని చిన్న చిన్న పిల్లలకు గాయత్రి మంత్రోపదేశం చేయటంలో మరొక అంతరార్థం కూడా లేకపోలేదు.
0: Now certainly there is an inner meaning in this Gayatri Mantra being given to young children.
3: Diyo yono prachodayat. Gayatri Mantropadesham jarugaka puramu taanu oka vidhamainatvanti manku gaanu leka somari gaanu leka vidhi oka vidhamainatvanti moddu gaanu undavachunu. Gayatri Mantropadesham chesina tarvata churukuga chadavatamu manchi first class lo pass kavatamu telivi teetalu perigipovatamu ilanti vanta manaku pratyakshanga gocharam avutuntayi.
0: Now we have in this mantra the concluding words diyo yono prachodayat. The meaning is, before you have been given this mantra, you have been backward intellectually, mentally, a bit lazy, and a few negative points to your credit. But after you have been given this mantra, you have become sharper by the intellect, you have become more zealous, more enthusiastic, and certainly smart, and you certainly qualify to get better marks, better ranks, and first classes in what?
3: సూర్యోదయమునకు పూర్వము ఏ విధంగా కూడా నువ్వు చిమ్మ చీకటి కమ్మి ఉంటుండునో ఆ విధంగా మనకు ఈ గాయత్రి మంత్రోపదేశమునకు పూర్వము మనకు అజ్ఞానాంధకారం అనేటువంటిది చీకటి కప్పి ఉంటుంటది.
0: Before the rise of the sun in the morning, everything is enveloped in darkness. Even as the rays of sun shoot up, this darkness is dispelled. So also, as you have been given this mantra, the darkness of ignorance is dispelled.
3: సూర్యోదయమైన తక్షణమే ఏ విధంగా అంధకారం అనేటువంటిది పటాపంచలం అవుతుందో ఆ విధంగా గాయత్రి మంత్రం అనేటువంటి ధియో యోన ప్రచోదయాత్ ఈ యొక్క గాయత్రి మంత్రం అనేటువంటి కిరణములు అభివృద్ధి అయ్యే కొలది కూడాను మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దూరం పోయి ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల తోపల మానవుడు వికసిస్తాడు.
0: The rays of the sun scatter and dispel the areas of darkness. Darkness has no place where the rays of the sun rise. So also, once your intellect blossoms forth by virtue of your having been given this mantra, your intellectual rays will take care of the ignorance which has been persisting in you. Drive it away, drive it aside, and endow you with intelligence, with a lot of capacity to do things, and you certainly a sense of
3: fulfillment. నేటి నుంచి ఈ పిల్లలు గాయత్రి మంత్రమును రెండు వేళలు కూడా ఉచ్చరించి మంచి గుణవంతులు విద్యావంతులు తెలివితేటలు గల వారిగా అభివృద్ధి అయ్యి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి మూర్తులుగా రూపొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: సో ఫ్రమ్ టుమారో ద చిల్డ్రన్ బై వర్చ్ ఆఫ్ చాంటింగ్ దిస్ మంత్ర ఇన్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ మే దే బి ఎండోడ్ విత్ ఎ రేర్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫార్చ్యూన్స్ విచ్ విల్ బి ప్రిసైడింగ్ ఓవర్ దేర్ డెస్టినీస్ దే వుడ్ బికమ్ హైలీ క్వాలిఫైడ్ దే వుడ్ బికమ్ మోడల్ సిటిజన్స్ ideals so that the future of the country would be safe in their hands. This is my blessing.
3: ఇప్పటికే పిల్లలకు కొంచెం అధిక కాలం అయిపోయింది. సాయంకాలం 5 గంటలకు తిరిగి మనకు సభను మనం ప్రారంభిస్తాము. ఇప్పుడు పిల్లలందరూ కూడాను బ్రహ్మచారి బంతి అని ఉంటుంటుంది. ఈ వటువులందరూ కూడాను ఇప్పుడు వెళ్లి బ్రహ్మచారి బంతిలో కూర్చొని చక్కగా భోంచేసి విశ్రాంతి తీసుకుని 5 గంటలకంతా ఇక్కడ రావాలి. తదుపరి ఈ తల్లిదండ్రులు వచ్చినటువంటి బంధువులు అందరూ కూడాను ఈనాడు స్వామి ప్రసాదంగా భావించి అందరూ ఇక్కడే మీరు భోంచేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
0: విరమిస్తున్నాను. ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ ఫర్ ద యంగ్ చిల్డ్రన్ సో ఐ డు నాట్ విష్ టు కంటిన్యూ ఫర్ లాంగ్. We'll meet again today evening at 5 o'clock over here for an assembly. Today, all the brahmacharis should go and line up and sit together to have their lunch, to have their meals. So also, the parents and all the relatives who have come down should go and have their food over here. This is Swami's prasadam for you. I'm hoping that you would do it. I'm blessing you and I'm bringing this discourse to a close.

0: global harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you a musical presentation presented during the 85th birthday celebrations of our beloved Bhagwan at Prashanthi Nilayam in November 2010.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, సర్వాంతర్యామి సర్వభూతాంతరాత్మ, దివ్య ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుల దివ్య చరణారవిందములకు విశ్వమానవాళి తరఫున ఈనాడు ఇక్కడ సమావేశమైన అశేష భక్తజన సందోహం తరఫున అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాము. స్వామి శ్రీ సత్యసాయి అవతార యశో వైభవాన్ని మరోమారు దశ దిశలా మారుమ్రోగిస్తున్న చారిత్రాత్మకమైన పరమ పావనమైన అత్యద్భుతమైన తమ 85వ జన్మదినోత్సవ వేడుకలలో ఉడుతా భక్తిగా పాలు పంచుకునే మహద్భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకు ఎంతో దయతో ప్రసాదించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతా సుమాంజలి సమర్పిస్తున్నాము. అందుకోండి స్వామి.
3: అలనాడు త్రేతాయుగంలో లవకుశులు శ్రీరామచంద్రుని దివ్య సమక్షంలో రామకథను గానం చేసి తరించినట్లుగా ఈనాడు మా ఆత్మారాముడైన శ్రీ సాయిరాముని దివ్య సమక్షంలో భక్త కోటిని మురిపించి మైమరపించే విధంగా మీ దివ్య అవతార యశోవైభవాన్ని గానం చేసి తరించాలని మేము ఉవ్విళ్ళొరుతున్నాము స్వామి. స్వామి, ఈ కార్యక్రమంలోని ప్రతి గీతము శ్రీ సత్యసాయి దివ్య ప్రేమతత్వాన్ని కీర్తిస్తూ సకల మానవాళికి తమ దివ్య ప్రేమను స్వామి ఏ రీతిగా ప్రవహింపజేస్తున్నారో తెలియజేస్తుంది. కనుక ఈ గానలహరిని ప్రేమ ప్రవాహం అని పిలుస్తున్నాము. ఈ కార్యక్రమంలోని మరొక విశిష్టత ఏమిటంటే ఈ గీతాలలో వర్ణింపబడే మరువలేని మరపురాని అద్భుత ఘట్టాలు స్వామి అవతార వైభవాన్ని ప్రతిబింబించే విధంగా స్టేడియంలో నలుమూలలా ఏర్పాటు చేసిన తెరలపై దృశ్య శ్రవణ రూపంలో కనుల విందుగా ప్రదర్శింపబడతాయి. ముందుగా సాయి భగవానుని దివ్య ప్రేమ ప్రవాహంలో ఓలలాడుతూ విశ్వ మానవాళి ఏ విధంగా స్ఫూర్తి నొందుతున్నది వివరించే గీతం.
4: మోస్ట్ బిలావెడ్ భగవాన్, Distinguished guests, respected elders and dear sisters and brothers, a cordial welcome to all of you gathered in the Hillview Stadium here, now transformed into a wonderland of light and color. To the last event in the current historic and most memorable birthday celebrations. This program would be presented by Swami's boys, and this being the year of love, the program too would be in celebration of Bhagwan's infinite love. Many of you may recall that on several occasions in the past, Swami would ask his students to play the roles of Lord Rama's twin sons, Lava and Kusha, and sing the story of Rama. Today, the boys would be doing something similar, with, however, two important differences. Firstly, they would be singing about Sai Rama instead of Sri Rama. And secondly, as they sing, matching visuals would appear on the giant screens placed around the stadium. I might add that all songs except the last one are being presented before the public for the first time. since the brochures that have been distributed contain all the details, I think it is best to get the program underway with the opening song, which has the same name as the program itself, that is, Prema Pravaham. Over to the music boys with the first song, Jagati Ki Sandeshamai.

0: స్వామి దివ్య అవతార కార్యక్రమంలో వేదోద్ధరణ విద్వత్ పోషణ అత్యంత ప్రధానమైనవని తెలిపే పాటను ఇప్పుడు సమర్పిస్తున్నాము స్వామి.
1: ఆఫ్టర్ ది ఇంట్రొడక్టరీ సాంగ్ ది సింగర్స్ వుడ్ ఫ్రమ్ నౌ ఆన్ ఫోకస్ ఆన్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ స్వామీస్ లవ్. ది వేదాస్ రిప్రజెంట్ వన్ ఆఫ్ ది మెనీ గిఫ్ట్స్ given by God to man as a symbol of his love for his children. However, thanks to the forces of negativity, the Vedas often face the danger of being lost forever. No wonder then that every avatar plays the role of the protector of the Vedas. Calling attention to that, this song specifically highlights role played by Sai as the protector and sustainer of the Vedas. Let us now listen to the next song, Sai Premaye Vedasaram.

0: లౌకిక విద్యను ఆధ్యాత్మికతను ఏకం చేసి విద్యార్థులను ఆదర్శప్రాయులుగా భగవాన్ తీర్చిదిద్దుతున్న వైనం ఇప్పుడు పాడబోయే పాటలో వివరింపబడింది స్వామి.
1: We are also used to thinking that God comes mainly to protect good people and destroy evil doers. That we often forget that the avatar eradicates evil mainly through benign guidance and enlightenment. Calling attention to that fact, this song hails Swami as the teacher of the universe or Sadguru, the term used in the scriptures to refer to God in this role. Over to the next song, Guru Brahma Nive, Paramajyoti Nive.

0: అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన అత్యాధునిక వైద్య సదుపాయం, అతి సామాన్యునికి సహితం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన శ్రీ సత్యసాయి మహోన్నత వైద్యాలయాల అవిరళ సేవను గురించి వర్ణించే గీతాన్ని ఇప్పుడు వినిపిస్తాము స్వామి.
1: పీపుల్ టాక్ ఆఫ్ గ్రేట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లైక్ ది తాజ్ మహల్ ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ది తాజ్ ఇస్ ఇండీడ్ ఎ మాన్యుమెంట్ ఆఫ్ బ్యూటీ, అండ్ యెట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ టూంబ్. లిసన్ నౌ టు ది బాయ్స్ సింగింగ్ అబౌట్ ఎ వండర్ వేర్ పీపుల్ కమ్ బ్యాక్ అలైవ్ అండ్ కంప్లీట్లీ క్యూర్డ్ of one of death threatening ailments. Appropriately, this song is entitled Daya Sagara, meaning the ocean of love. As you might have already guessed, this song is all about what we call hospitals, but in truth are Swami's temples of healing. The next song in the sequence being Upashamana Mosageyu.

నిర్మించిన, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఉండి ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించారు. బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయడం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒక్కటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

0: కుల మత జాతి భేదాలకు అతీతంగా విశ్వ మానవాళి స్వామి చింతకు చేరుకొని సాయి బాటలో పయనిస్తూ సాయి ప్రేమలో ఓలలాడుతున్న మహత్తర సన్నివేశం యొక్క వర్ణనతో కూడిన ఈ గీతాన్ని ఇప్పుడు సమర్పిస్తాము స్వామి.
1: నెవర్ బిఫోర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ హ్యాస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ బీన్ యూనివర్సలీ రికగ్నైజ్డ్ ఈవెన్ వైల్ ద అవతార్ వాక్డ్ ఆన్ ఎర్త్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద శ్రీ సత్య సాయి అవతార్. టు పుట్ ఇట్ డిఫరెంట్లీ, Not only have Sai's influence and message reached all corners of the world, but equally, the world is constantly converging on Sai from all directions. As the late Howard Muffett aptly put it, this is where the road ends. This song, which is also the last in the main sequence of songs, celebrates the glory of the avatar. Adugu adugu, Sai Ramani piliche.

0: You were listening to a musical presentation presented during the 85th birthday celebrations of our beloved Bhagwan at Prashanthi Nilayam in November 2010.
1: This is Radio Sai Global Harmony, coming to you via the World Space Digital Broadcasting Service and bringing you the love and the message of Bhagwan Sri Sathya Sai Baba.
0: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagwan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence.
2: Now we have Maestro Dr. Ghazal Srinivas from Hyderabad paying his homage to our beloved Bhagwan.
3: Swami, చాలా ఏళ్లుగా నేను పత్తికొచ్చానే, అక్కడ నువ్వు పెట్టిన ప్రసాదం బువ్వ తిన్నానే. మరి చాలా ఏళ్లుగా నిన్ను నా ఇంటికి రమ్మనిమని పిలుస్తున్నానే. ఒక్కసారి నువ్వు రావచ్చుగా స్వామి, మా ఇంట్లోనే పెట్టే ఇంత బువ్వ తినచ్చుగా సాయి.

فبتوا وإن من